ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 6వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 28వ తేదీ శుక్రవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం జయ జయ జయ బృందగానం వింటారు. రచన శ్రీమతి చెల్లపిల్ల శ్యామల, సంగీతం శ్రీ డి నిచ్చల్.

లక్ష్మీ వారమ్మ నమ్మమ్మ.

ఓ మాకి ఓ ఓ

కనకావృష్టియ కవియుత బారే మనకే మానవ సిద్ధియ బారే కనకావృష్టియ.

సత్యవతో

ಇಲ್ಲದ ಭಾಗ್ಯವ ಸೊತ್ತು ಸಂಗಣ ಕೈಯಾಗಿ

0: నాత్య కెలాం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మంచి పుస్తకం గొప్ప స్నేహితులతో సమానం. పుస్తక పఠనం మానసికంగా ఎంతో శక్తినిస్తుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన ఖురాన్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత శ్రీ మహబుల్లా ఖాన్ గారు.
1: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. కరుణామయుడు కృపాసాగరుడైన దేవుని పేరుతో ప్రారంభం. ఇప్పుడు మనం ఇస్లాం అంటే ఏమిటి అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఆదిలో ఏ మతం లేదు. దైవం మనిషిని సృష్టిస్తే మనిషి మతాన్ని సృష్టించాడు. దైవం మతాన్ని సృష్టించలేదు, తన ప్రవక్తల ద్వారా జీవన విధానం మాత్రమే చూపాడు. సర్వసృష్టి ఏ శక్తి అధీనంలో ఉందో ఆ శక్తికి మాత్రమే తలవంచడం, మరే శక్తికి తలవంచకపోవడం మాత్రమే ఉంది. మనిషి భూమిపై ఉన్న సకల సంపదపై కొందరి పెత్తనాన్ని ఆమోదించకపోవడం, భూమిపై దాని సంపదపై మనుషులందరూ సర్వ సమాన హక్కులు కలిగి ఉండడం మాత్రమే ఉన్నది. ఈ భావజాలం ప్రపంచంలో ఏ రూపంలో ఏ భాషలో ఉన్నా అది ఇస్లామే. ఇస్లాం అనేది కేవలం ఒక అరబ్బీ పదం మాత్రమే. ఇస్లాం అనే అరబ్బీ పదానికి శాంతి, సన్మార్గం, దైవ విధేయత అని అర్థం. మానవులందరి హృదయాలలో శాంతిని, ప్రేమను నెలకొల్పేందుకు ఆవిర్భవించిన ధర్మం. ఇది మతం కాదు, సర్వ మానవుల కొరకు దైవం చూపిన జీవన విధానం. దైవం సృష్టించిన సూర్యచంద్రులు, నక్షత్రాలు, గాలి, వెలుతురు ఎలాగైతే ఒక మతానికి, వర్గానికి, ప్రాంతానికి, జాతికి చెందినవి కావో, అలాగే ఇస్లాం కూడా ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇది సర్వ మానవులకు చెందిన ప్రకృతి ధర్మం. ఇస్లాం ధర్మం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నుండి మొదలైందనే అపోహ చాలా మందిలో ఉంది. ఇది తప్పు, ఆది నుండి ఉంది. గత ప్రవక్తలు ప్రవచించిన విషయాలనే ఆయన పునరుద్ఘాటించారు. ఇస్లాం ఆది మానవుని పుట్టుక నుండి మొదలైన ధర్మం. ఈ భూమిపై ఉన్న అన్ని జాతుల్లోనూ వివిధ కాలాలలో వివిధ ప్రాంతాలలో ప్రజలకు

0: మార్గం చూపేందుకు దైవం తన ప్రవక్తల్ని పంపించారు. వీరు తాము పుట్టి పెరిగిన ప్రాంతాల భాషలలోనే దైవ సందేశం ప్రజలకు చేరవేశారు. ఈ దైవ సందేశాన్ని చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని అరబ్బీ భాషలో ఇస్లాం అన్నారు. ప్రవక్తల పరంపరలో వచ్చిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం ముస్లింల ప్రవక్త కాదు, సర్వ మానవాళికి మార్గం చూపేందుకు వచ్చిన విశ్వ ప్రవక్త. పవిత్ర ఖురాన్ ఏ ఒక్క మతానికి చెందింది కాదు, ఇది సర్వ మానవాళికి హితోపదేశం చేయడానికి వచ్చిన చివరి దైవ గ్రంథం. ఇస్లాం మానవులందరి దైవం ఒక్కడే అని, ఆయన మాత్రమే అన్ని ఆరాధనలకు అర్హుడని, జనన మరణాలు లేనివాడని, ఆయన ఎవరి సంతానం కాదని, ఆయనకు సంతానం లేదని, సకల చరాచర సృష్టి ఆయన అధీనంలోనే ఉన్నదని చెప్తుంది. అంతేకాక మనుషులు సృష్టించుకున్న కులం, మతం, ప్రాంతం, జాతి, భాష అనే అన్ని అడ్డుగోడలకు ఆయన అతీతుడని విశదపరుస్తుంది. మానవులంతా పరస్పరం సోదరులే అని, ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ కాదని, తల్లిదండ్రుల్ని సేవించాలని, అనాథల వితంతువుల పట్ల ఆదరణ కలిగి ఉండాలని, సదా సత్శీలం సత్ప్రవర్తన కలిగి హింసా దౌర్జన్యాలకు దూరంగా ఉండాలని, వ్యభిచారం వడ్డీ దరిదాపులకు కూడా పోరాదని తాఖీదు చేస్తుంది. ఇస్లాం ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది. అన్యాయంగా చిందించబడే ప్రతి నెత్తుటి బొట్టుకు అల్లాహ్ వద్ద తీర్పు దినాన సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తుంది. ప్రకృతి మనుషులందరినీ సమభావంతో ఆదరిస్తున్నప్పుడు కులమతాల పేరుతో హింసా దౌర్జన్యాలకు పాల్పడే అధికారం మనిషికి లేదని చెబుతుంది. మహాప్రవక్త క్షమాగుణం, ప్రేమతత్వాలు మొత్తం ప్రపంచాన్ని జయించాయి. అందుకే ఆయన బోధనలు విశ్వవ్యాపితమయ్యాయి.
1: చింతన ఖురాన్ సూక్తులు విన్నారు వ్యాఖ్యాత శ్రీ మహబూల్లా ఖాన్ గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనులలో వరి పంటలో జీవ నియంత్రణ పద్ధతులు అవకాశాలు ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.

ప్రకృతిలో మనకు సహాయం చేసేటువంటి అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. వాటి సహాయ సహకారాలు మనం అందిపుచ్చుకోవాలి. మనం చేసేటువంటి సాగు పద్ధతుల వల్ల కొన్నిసార్లు వాటి సంఖ్య మరి ప్రకృతిలో కానీ లేదా నేలలో కానీ సహజంగానే తగ్గుతూ ఉంటాయి. తగ్గినటువంటి వాటిని తిరిగి మళ్ళీ కలుపుకోవటం మన బాధ్యత. అంతకుముందు మన పెద్దలు వ్యవసాయం చేసేటప్పుడు ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా దొరికేటువంటి ఈ గెత్తము అలాగే పచ్చిరొట్ట ఇలాంటి వాటినే ఎక్కువగా వాడి సాగు చేసేవాళ్ళు కాబట్టి

నిజంగా మనకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవుల సంఖ్య ఎప్పుడు కూడా నేలలో అలాగే ప్రకృతిలో కూడా ఎక్కువ ఉండేవి. అందుకనే వచ్చేటువంటి తెగుళ్ళు కానీ పురుగులు కానీ చాలా చాలా తక్కువ ఉండేవి. వాటిని నియంత్రించడానికి చిన్న చిన్న జాగ్రత్తలతోటి వాళ్ళు పంటలు సాగు చేసేవాళ్ళు. కానీ కాలం మారే కొద్దీ మరి వాతావరణంలో కొత్త మార్పు వచ్చింది, దానికి తోడు మనం చేసేటువంటి సాగు పద్ధతుల్లో కూడా బాగా మార్పులు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే రసాయనాలు ఎక్కువగా వాడుతూ నేలకు ఎక్కువగా కలుపుతూ ఉన్నామో నేలలో మనకు సహాయం చేసేటువంటి సూక్ష్మజీవుల సంఖ్య కూడా తగ్గిపోతూ వస్తుంది. మరి మనకేమో ఏవి ఉపయోగపడతాయి, ఏవి ఉపయోగపడవు, ఏవి తగ్గినాయి అనేది అంత బాగా తెలియదు. ఎందుకంటే ప్రతిసారి మనం పరీక్ష చేయం కాబట్టి, ముఖ్యంగా సూక్ష్మజీవుల సంఖ్య సంఖ్యని మనం లెక్కబట్టడం కూడా కష్టం కాబట్టి, వాటి లభ్యత గురించి కూడా ఎక్కువ పట్టించుకోం కాబట్టి మనకి తెలీదు. సరే, ఏదేమైనా పంట మీద వచ్చేటువంటి పురుగు పుట్ర ఎక్కువ అవుతుంది అనుకోండి, సాధారణంగానే మనకు అర్థమవుతుంది సహజంగా మనకు సహాయం చేసేటువంటి జీవరాశులు తగ్గిపోతున్నాయి, అందుకే మనకు నష్టం కలిగించేటువంటి ఈ సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి పంటలో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అనేది అర్థమవుతుంది. కనీసం అలాంటప్పుడైనా మనము మనకు సహాయం చేసేటువంటి ఈ జీవరాశుల గురించి అవగాహన పెంచుకొని వాటిని బయటైనా సరే లేకపోతే ప్రయోగశాలలోనైనా సరే వాటి ఉత్పత్తిని పెంచుకొని అవి మన నేలలో కలుపుకోవటం కానీ మన పంటల మీద పిచికారీ చేసుకోవటం కానీ చేసినట్లయితే మనకి రాను రాను ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఉదాహరణకి మనకి వరిలో ఉపయోగపడేటువంటి సూడోమోనాస్ అనేటువంటి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా పంటలను ఆశించి నష్టం చేసేటువంటి కొన్ని రకాల తెగుళ్ళని చక్కగా నియంత్రిస్తుంది. అది విత్తన శుద్ధికి వాడుకోవచ్చు, అలాగే భూమిలో పశువుల గెత్తంతో కలిపి కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా వరి పంటలో వచ్చేటువంటి అగ్గి తెగుళ్ళని కానీ పాంపొడల తెగుళ్ళని కానీ నియంత్రించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని మన జీవనియంత్రణ ప్రయోగశాలలో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు, అలాగే మన పరిశోధనా కేంద్రాల్లో ఉన్నటువంటి ఈ జీవనియంత్రణ సంబంధించినటువంటి పరిశోధనల్లో కూడా వాళ్ళు ఉత్పత్తి చేసి రైతులకు శిక్షణలు కూడా ఇస్తూ ఉన్నారు, అలాగే మనకు కూడా అందిస్తూ ఉన్నారు. దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అలాగే ట్రైకోడర్మా విరిడి అనేటువంటి ఒక శిలీంద్రము మనకు ఎంతో సహాయం చేస్తుంది. భూమిలో మనకి ఉన్నటువంటి నష్టం చేసేటువంటి ఈ బూజుల్ని పంట దగ్గరికి రాకుండా వివిధ రకాల పంటల్లో ఉపయోగపడతా ఉంటుంది. అది కూడా మన ఇతర పంటల్లో భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళని నియంత్రించడానికి ఉపయోగించుకోవచ్చు. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి జీవ నియంత్రణ మందు, మనకి మందు అంటే మందు కాదు కానీ ఒక ట్రైకో కార్డులు అంటాం. ఇవి సన్న సన్నటి గుడ్లని ఒక అట్ట మీద అంటించి మనకి లభ్యం చేస్తూ ఉంటారు. పరిశోధన కేంద్రాల్లో లభ్యమవుతుంటాయి కొన్ని చోట్ల, అలాగే కొన్ని చోట్ల జీవనియంత్రణ ప్రయోగశాలలో ఉత్పత్తి చేస్తూ ఉంటారు, అలాగే బయట మరి కొన్ని సంస్థలు కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. ఇవి ఎలా ఉపయోగపడతాయి మనకు వరిలో అంటే, వరిని ఆశించేటువంటి కాండం దొలిచే పురుగును నియంత్రించడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాండందొలిచే పురుగు గుడ్లని నియంత్రించడానికి ఈ జీవ నియంత్రణ పద్ధతి అయినటువంటి ట్రైకో కార్డులు మనకు చక్కగా ఉపయోగపడతాయి. ఈ కార్డులు ఉన్నటువంటి అట్టల్ని తీసుకొచ్చుకొని పంటలో మనము ఒక 15 రోజుల నుంచి కనుక మొదలు పెట్టుకొని పెట్టుకుంటూ పోయినట్లయితే కనుక ఒక 15-20 రోజులకి అట్లా మనం పెట్టుకున్నట్లయితే కనుక పంట అంతా కూడా మనకి ఏదో ఒక సమయంలో వచ్చి పంటను నష్టం చేసేటువంటి కాండం దొచ్చే పురుగును నియంత్రించడానికి, ముఖ్యంగా వాటి గుడ్లని మురిగిపోయేలాగా చేయడానికి ఈ సన్నటి గుడ్ల నుంచి వచ్చేటువంటి కందిరీగలు చాలా సహాయం చేస్తాయి. ఈ కందిరీగలు ఏం చేస్తాయంటే కాండం దొచ్చే పురుగు గుడ్లు ఎక్కడున్నాయా అని వెతుక్కొని వాటిని మరి రంధ్రం చేసి దాంట్లో వీటి గుడ్డు పెట్టడం వలన ఆ కాండందల చెప్పురుగు గుడ్లు మురిగిపోవటం వలన మనకి ఆ గుడ్లన్నీ నాశనమైపోతాయి. తర్వాత వాటి నుంచి పంటకు నష్టం చేసేటువంటి కాండందల చెప్పురుగు బయటికి రాదు. ఇలా మనకి రకరకాల పంటల్లో కూడా ఉంటా ఉంటాయి. అంతేకాకుండా మనకి లింగాకర్షక బుట్టలు కూడా చక్కగా దొరుకుతాయి. సహజంగా మరి
ఈ తల్లి

0: రెక్కల పురుగుల సంతతిని తగ్గించుకోవడానికి, ముఖ్యంగా మగ రెక్కల పురుగుల సంతతిని తగ్గించడానికి, ఆ సంఖ్యను తెలుసుకోవడానికైనా కనీసం మనం లింగాకర్షక బుట్టలు వాడుకోవాలి. వాటిని వాడుకున్నట్లయితే కనుక మనకి ఇటు సంతతి ఎంత ఉంది, అలాగే ఎక్కువ మొత్తంలో పెడితే మగ రెక్కల పురుగులు ఎక్కువ సంఖ్యలో పడిపోతే రాబోయేటువంటి గుడ్ల సంఖ్య కూడా బాగా తగ్గుతుంది. ఇలా అన్ని రకాల పద్ధతుల్లో మనం గనక వరిలో ఈ జీవనయంత్రణ పద్ధతులను కానీ సహజ పద్ధతులను కానీ సద్వినియోగపరుచుకొని వరి సాగు చేసినట్లయితే తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన వడ్లని ఉత్పత్తి చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి మనం. మనలో చాలా తక్కువ మందిమే సుడో మనసు వాడుతూ ఉన్నాం, అలాగే మనలో చాలా తక్కువ మందిమా ట్రైకోగ్రామా కార్డులను వాడుకొని పురుగులు నియంత్రణ చేసుకుంటా ఉన్నాం. అలాగే మంచి సేద్య పద్ధతులు పాటించినా కూడా మనకు సుడిదోమ లాంటి పురుగుల్ని వరిలో తగ్గించడానికి అవకాశం ఉంది. ఇలా అన్ని రకాల పద్ధతుల్ని, జీవనియంత్రణ పద్ధతులు, సేద్య పద్ధతులు, ఇవన్నీ కూడా వాడుకొని మనము వరిలో సస్యరక్షణ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి.
1: ఇంతవరకు వరి పంటలో జీవ నియంత్రణ పద్ధతులు అవకాశాలు అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ సూచన. ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ప్రముఖంగా ఉంది. భారీ వర్ష సూచన ఏదీ లేదు. ఈ ఉదయం నుంచి వచ్చే రెండు రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు లేవు. రైతులకు వాతావరణ సూచన విన్నారు. ఇంతటితో ఈనాటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. నేపాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కర్నూల్, ఆదోని ప్రాంతాలకు చెందిన 4 టిబెట్లో, తిరుపతికి చెందిన 28 మంది కాఠ్మండ్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. 7 ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆచూకీ తెలియని వారి వివరాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సోదర సోదరిమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకని వారు పేర్కొన్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో

0: పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశ నిర్ణయాలను మంత్రి పి నారాయణ పాత్రికేయులకు వెల్లడించారు. రెండవ దశ భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేయనున్నామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ల వరకు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సీఆర్డీఏ అనుమతిచ్చిందని మంత్రి తెలియజేస్తూ
1: 29 గ్రామాల్లో కూడా ఈజీడి చేసేటట్టుగా అడిషనల్ గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. విలేజ్ ల గుండా ట్రంక్ రోడ్స్ పోతున్నాయో వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసిస్తున్నాం. మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాల్లో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. 6/1/2026 6వ తేదీ ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 లాక్ వరకు రుణమాఫీ చేసే దానికి సిఆర్డీకి యాక్చువల్ గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది.
0: వచ్చే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలతో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ 2014 తర్వాత క్రీడారంగంలో పలు వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో 14 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. క్రీడా బడ్జెట్ను 2,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు పైగా పెంచినట్లు పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యులు బంధువులు అందించిన సమాచారంతో ఇప్పటి వరకు 23 మంది తెలంగాణ వాసులను ప్రాథమికంగా గుర్తించి వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపినట్లు చెప్పారు. వారి ఆచూకీ భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ కాఠ్మండ్ భారత రాయబార కార్యాలయం నేపాల్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, హైదరాబాద్ సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్ సాంకేతికతంతా కృత్రిమ మేధస్సు ఏఐదేనని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఈ రవికిరణ్ అన్నారు. ఏఐ యుగంలో విశ్లేషణాత్మక ఆలోచన ప్రాధాన్యత అనే అంశంపై విశాఖపట్నంలోని ఒక కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ పనితీరు, భవిష్యత్ తరాలకు దానివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గత 16 నెలల్లో హంద్రీనివా ప్రాజెక్టుపై 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని అందించినట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల బీమాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: ఎకరా ఊరికి ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక జిల్లాలో 34 రూపాయలే, ఒక జిల్లాలో 74 రూపాయలే. రైతు వాటా ఎందుకు పెడుతున్నాం? రైతు వాటా అంటే కట్టలేక బాధ్యత ఉండాలి. రైతుకి బాధ్యత కలిగించాలని ఒక 2% తో భాగస్వామ్యం చేసి ఇన్సూరెన్స్ కట్టాం. ఈ సంవత్సరం 45 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టారు. ఎక్కడ ఒత్తిడి చేయలేదు, ఎడ్యుకేట్ చేసి కట్టించాం. మొంతా వచ్చినా మనం డబ్బులు ఇచ్చాం, విడత విడతలుగా ఇస్తున్నాం. అంతకు ముందు 2-3 తుఫాన్లు వస్తే డబ్బులు ఇచ్చాం. బుడమేరు మునిగిపోయింది, 24 గంటల్లో ఎన్యూమరేషన్ చేసి డబ్బులు ఇచ్చాం.
0: కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో చేపట్టిన రాగి బంగారం అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం అన్వేషణ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో సింగరేణి సంస్థ దేవదుర్గ బ్లాక్ అన్వేషణ హక్కులను దక్కించుకుందని, పనులను త్వరలోనే వేగవంతం చేస్తామని చెప్పారు. బంగారం, రాగి నిక్షేపాలు లభిస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ దోషరహిత జాబితా రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ పురోగతిపై కలెక్టర్లు ఎన్నికల అధికారులతో విజయవాడలోని ఎన్టీఆర్

0: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురించే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు విచారణకు హాజరు కాలేని సందర్భాల్లో బూతు స్థాయిలో అధికారులు బీఎల్ఓల ద్వారా ఇంటి వద్దే సహాయం అందించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్లో వెనుకబడిన జిల్లాలు, నియోజకవర్గాలు సెప్టెంబర్ 5 తేదీలోపు పురోగతి సాధించాలని పవన్ కుమార్ శర్మ సూచించారు. వాతావరణం. తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: प्रभावः न जातः। तथापि उभयोः राज्ययोः प्रशासनस्य समन्वयेन परिस्थितिं निरन्तरं निरीक्ष्यमाणा अस्ति। राष्ट्रियापत् प्रतिकार बलस्य महानिरीक्षकः नरेन्द्र सिंह बुन्देला उक्तवान् यत् उभयोः राज्ययोः राष्ट्रियापत् प्रतिकार बलस्य 20 दलानि नियोजितानि सन्ति। तेषु बिहारे 9 दलानि अथ उत्तरप्रदेशे च 11 दलानि सन्ति। प्रधानमन्त्री नरेन्द्र मोदी श्वः उज्बेकिस्तान देशस्य 2-दिवसीय यात्रायै प्रस्थास्यति। प्रधानमन्त्री उज्बेकिस्तानस्य राष्ट्रपतेः शौकत मिर्जियोयेव इत्यस्य आमन्त्रणे सति ताश्कन्द नगरं गमिष्यति। यात्रावधौ प्रधानमन्त्री मोदी राष्ट्रपतिना मिर्जियोयेव इत्यनेन सह प्रतिनिधिमण्डलस्तरीयां वार्तां करिष्यति। अस्याः वार्तायाः उद्देश्यं द्वयोः देशयोः रणनीतिक सहमतिम् इतोऽपि सुदृढीकरणमस्ति। प्रधानमन्त्री जनधन योजनायाः अद्य 12 वर्षाणि जातानि, येन देशस्य वित्तीय समावेशन परिदृश्यस्य परिवर्तने महत्वपूर्णं सोपानं चिह्नितमस्ति। 2014-तमे वर्षे अस्मिन्नेव दिने प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना इयं योजना समारब्धा। प्रधानमन्त्री जनधन योजनायाः अन्तर्गतम् अद्य पर्यन्तम् 61 कोट्यधिकाः लेखाः उद्घाटिताः सन्ति, यस्मिन् निक्षेपस्य मूल्यम् आहत्य 17,000,000,000,000,000 रूप्यकाणि अस्ति। रक्षाबन्धन पर्व भ्रातृ भगिन्योः मध्ये विद्यमानस्य विशेष स्नेहबन्धनस्य पर्व अस्ति यत् अद्य सम्पूर्ण देशे आचर्यते। अस्मिन् अवसरे भगिन्यः स्वभ्रातॄणां हस्तमणिबन्धेषु विविधवर्णानि रक्षसूत्राणि बध्नन्ति अथ च तेषां समृद्धेः आरोग्यस्य सुखस्य च कामनां कुर्वन्ति। तदनन्तरं भ्रातरः स्वभगिनीनां रक्षणस्य सहाय्यस्य च संकल्पं कुर्वन्ति, सहैव ताभ्यः उपहारान् यच्छन्ति। राष्ट्रपतिः द्रौपदी मुर्मुः, लोकसभाध्यक्षः ओम बिरला च रक्षाबन्धनस्य अवसरे देशवासिभ्यः शुभकामनाः प्रेषितवन्तौ इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्नం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలలో స్వాతంత్ర సమరయోధులు దాట్ల సత్యనారాయణరాజు జయంతి, రంగస్థల సినీ నటులు దర్శకులు డివి నరసరాజు వర్ధంతి సందర్భంగా నేటి మాట. ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన నేత్రదానం అవగాహన, ఈ అంశంపై విశాఖపట్నం ప్రాంతీయ నేత్రశాల కార్నియా స్పెషలిస్ట్ డాక్టర్ జి మోహన్ ప్రీతి గారితో శ్రీమతి ఎస్ ప్రమిల కుమార్ గారి పరిచయం. అనంతరం గాంధీజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ మార్గం, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి తదితర అంశాలుంటాయి. 8:30 విజయవాడ కేంద్రం నుండి వార్తా వ్యాఖ్య ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీతం, ఇందులో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గారి గానం ప్రసారమవుతుంది. వయలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారు, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారు. ఇదే కార్యక్రమం 2:31 కర్ణాటక సంగీతంలో ప్రసారమవుతుంది. 8:59 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలలో భాగంగా 11 ఏళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:15 పాటల పల్లకి, 11:00 పాత సినిమా పాటల కార్యక్రమం మధురిమ. 12:10 మధుమంజరి. 12:40 హిందీ చిత్రగీతాలు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ అంశంపై శ్రీమతులు డివి మానస, డి శ్రీదేవి గారి సంభాషణ. మధ్యాహ్నం.

2:30 వాతావరణం, అనంతరం కర్ణాటక సంగీతం ప్రసారం అవుతుంది. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారా

శ్రీ కొవ్వూరు మోహన్ గారి డోలు లైవ్ విన్యాసం ప్రసారమవుతుంది. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ప్రధానమంత్రి మాతృవందనం ఈ పథకంపై వివరాలు. 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:15 పల్లె సీమలు. ఇందులో

మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావలసిన సాంకేతిక మార్పులు. ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి గురువారెడ్డి గారితో గురువారెడ్డి గారి ప్రసంగం, అనంతరం జానపద గీతం, వరి తొలి దశలో ముఖ్య యాజమాన్య మెలకువలు అంశంపై ఆర్ పార్వతి గారు అందించే వ్యవసాయ సమాచారం ఉంటాయి. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుండి 8:00 స్వరమాలిక, 8:30 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం నుండి జాతీయ వార్తలు, 8:40 సినిమా పాట, 9:15 స్పాట్ లైట్, 9:30 స్వరమాలిక, రాత్రి 10:00 ఆపాత మధురాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట్ల ఆచూకీ లేకుండా పోయిన భారతీయుల కోసం మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటన పెడతారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 78% అకౌంట్లు గ్రామీణ ప్రాంతాల్లో తెరిచినట్లు ఈరోజు పథకం 13వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. టిబెట్ నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం 1500 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో చాలామంది విదేశీయులు ఉన్నారు. 30 దేశాలకు పైగా చెందిన ప్రజలు గల్లంతైనట్లు 2 దేశాల అధికారులు చెప్పారు. నేపాల్లో ఇంతవరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వారిలో త్రిశూలి 1 ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. ఇంతవరకు 290 మంది భారతీయులతో ఎటువంటి సంబంధం ఏర్పడలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ప్రభావిత ప్రాంతంలో సమాచార ప్రసార వ్యవస్థలు దెబ్బతినడంతో సమాచారాన్ని సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. నేపాల్లో కొనసాగుతున్న రక్షణ సహాయ చర్యలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రి పంపినట్లు కూడా జైస్వాల్ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో 24 గంటల కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ను 9111230887 18, 9111230887 19 అనే నెంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్లు మరోసారి 9111230887 18, 9111230887 19. వాట్సాప్ కాల్స్ మెసేజ్ల కోసం కూడా ఒక నంబర్ ఏర్పాటు చేశారు. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం కూడా అత్యవసర సంప్రదింపు నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు

0: ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మరోపక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. తన అమెరికా పర్యటనలో భాగంగా షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలు కూడా జరుగుతాయి. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా దేశాల మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కి సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శించి అక్కడ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కరణలు, సాంకేతిక వాణిజ్యీకరణపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు భారత్లో వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్ ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్తో సంబంధాలను బలోపేతం చేయడం గురించి నిర్మలా సీతారామన్ చర్చిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందిన వారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. యాష్విల్లో అమెరికా అధ్యక్షతన జరిగే G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1 తేదీలో జరగనున్న ఈ సమావేశంలో G20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు, సీనియర్ ఆర్థిక అధికారులు పాల్గొని కీలకమైన ప్రపంచ ఆర్థిక ద్రవ్య అంశాలపైన చర్చిస్తారు. 29 తేదీల్లో అంతకుముందు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం జరుగుతుంది. కెనడాలోని టొరంటోలో జరిగే తొలగి ఇండియా కెనడా ఎకనామిక్ ఫైనాన్షియల్ డైలాగ్కు అంతకు ముందు ఆర్థిక మంత్రి హాజరయ్యారు. 20 తేదీన ఆమె తన కెనడా పర్యటన మొదటి దశలో కెనడా భారత ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం పైన దృష్టి పెట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి అన్ని రంగాల్లో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ఫార్మా ఇన్నోవా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలియజేశారు. అంతకుముందు గుజరాత్ విద్యాపీఠ 72వ స్నాతకోత్సవ వేడుకలో కూడా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
1: పూజ్య బాపు కా విచార్ థా కి స్వాధీనత తబ్ తక్ అధురీ రహేగీ జబ్ తక్ హమారీ భాషా, హమారీ సంస్కృతి, హమారా శ్రమ ఔర్ హమారా ఉద్దేశ్య రాష్ట్రీయ న హో, అపనా న హో. హమారా ధర్మ, హమారీ సంస్కృతి సే హమ్ బదే హువే నహీ హై तो स्वतंत्रता का कोई मतलब ही नहीं है. और मन में स्वराज की ये परिकल्पना को अनेक प्रयोगों से जमीन पर उतारने का काम किया.
0: మన సంస్కృతికి, మన మతానికి కట్టుబడి లేదే స్వాతంత్రానికి నిజమైన అర్థం లేదని అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. కామన్వెల్త్ ఒలింపిక్స్ క్రీడా నిర్వహణకు దేశం సిద్ధంగా ఉండడం పైన అహ్మదాబాద్లోని సర్క్యూట్ హౌస్ లో ఆయనకు ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఈవేళతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఇది ఒక కీలకమైన మైలురాయి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇంతవరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా జన్ధన్ యోజన భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ యోజన కింద 70% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని, జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారికి తమ సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా సాధికారులను చేసింది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మధ్యన ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈవేళ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోదరి మండ్లు తమ సోదరుల మణికట్టుకు రంగురంగుల రాఖీలు కట్టి వారి శ్రేయస్సు, ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతిగా సోదరులు తమ

0: స్తారు రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్షిక అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3న ప్రారంభమైన 50 రోజుల యాత్ర విజయవంతంగా ముగిసింది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో చడి ముబారక్ పవిత్ర గద చేరుకోవడంతో యాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని మన్సులింగాన్ని దర్శించుకున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో క్రితంసారి ఛాంపియన్ ఫాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మహిళల హాకీలో నెదర్లాండ్స్లోని అమ్స్టల్వీన్లో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రపంచ కప్ మ్యాచ్లో జర్మనీపై భారత్ 3-1 తేడాతో విజయం సాధించి 5వ స్థానంలో నిలిచింది. 1974లో జరిగిన తొలి ప్రపంచ కప్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత మహిళా జట్టు సాధించిన అత్యుత్తమ విజయం ఇదే. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ సెమీఫైనల్స్లో మన దేశానికే చెందిన వీర్ చోట్రాణిపై 3-2 తేడాతో విజయం సాధించి మన దేశానికి చెందిన వేలవన్ సందల్ కుమార్ ఫైనల్కు దూసుకువెళ్లారు. అంతకుముందు ఈజిప్ట్కు చెందిన మొహమ్మద్ ఎల్ షార్పనీపై 3-1 తేడాతో చోట్రాణి, మలేషియాకు చెందిన ప్రత్యర్థిపై 3-0 తేడాతో సందిల్ కుమార్ విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలలో స్వాతంత్ర సమరయోధులు దాట్ల సత్యనారాయణరాజు జయంతి, రంగస్థల సినీ నటులు దర్శకులు డివి నరసరాజు వర్ధంతి సందర్భంగా నేటి మాట, ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన నేత్రదానం అవగాహన అంశంపై విశాఖపట్నం ప్రాంతీయ నేత్రశాల కార్నియా స్పెషలిస్ట్ డాక్టర్ జి మోహన్ ప్రీతి గారితో శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి గారి పరిచయం, గాంధీజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ మార్గం, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు తదితర అంశాలు ఉంటాయి. మరి అవి వినే ముందుగా
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవడము సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
8: Up to 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
8: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఉదయ సమీరాలలో ముందుగా నేటి మాట విశేషాలు. భారత స్వాతంత్ర సమరయోధులు పార్లమెంటేరియన్ దాట్ల సత్యనారాయణరాజు జయంతి నేడు. స్వాతంత్ర సమరయోధుడు, సంఘసేవకుడు, పార్లమెంటు సభ్యుడు దాట్ల సత్యనారాయణరాజు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో 1904 ఆగస్టు 28న జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్, లండన్లోని రైస్ హాస్పిటల్, వియన్నాలోని చెస్ట్ క్లినిక్

విద్యాభ్యాసం చేశారు. 1934 నుండి 45 వరకు భారత సైన్యంలో మేజర్ హోదాలో శాశ్వత కమిషన్ అధికారిగా సేవలందించారు. ఆయన ఒక అద్భుతమైన వైద్యులు, స్వాతంత్ర సమరయోధులు, కేంద్ర మంత్రి, పరోపకారి, ఇలా అరుదైన ఘనత కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. కాకినాడలోని మెడికల్ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. డాక్టర్ ఎంఏ కృష్ణారావు గారితో కలిసి 1958 కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీ స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. స్వచ్ఛంద కృషి ద్వారా వైద్య విద్య, వైద్య పరిశోధన, వైద్య సహాయాన్ని ప్రోత్సహించడం వారి ప్రధాన లక్ష్యాలు. మునుపుడి హరిశ్చంద్ర ప్రసాద్ కళాశాల కోసం 5 లక్షల రూపాయలు విరాళం అందించారు. ఆయన అభ్యర్థన మేరకు దివంగత దొమ్మేరు జమీందారు పెండ్యాల రంగారావు గారు, మొలపొడి వెంకటరాయుడు మెమోరియల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో కళాశాలకు నామకరణ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు వ్యక్తిగత వైద్యునిగా వ్యవహరించారు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా 1957, 1962, 1967 సంవత్సరాలలో వరుసగా రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు వెళ్ళారు. అదేవిధంగా 1962-64 మధ్య భారత ప్రభుత్వ ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా, 64-66 మధ్యకాలంలో రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. జెనీవాలో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. గోకవరం సమీపంలోని భూపతిపాలెంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలకు డాక్టర్ డిఎస్ రాజు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాల అని పేరు పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది. ఎన్నో సంస్కరణలకు నాంది పలికిన సత్యనారాయణరాజు ప్రజల మనిషిగా, అజాత శత్రువుగా పేరు గడించారు. దేశ సేవలో పునీతులైన డాక్టర్ సత్యనారాయణరాజు తన 69వ ఏట 1973 పరమపదించారు. నేటి మాట విషయాలలో మరో అంశం, ప్రముఖ నటులు, దర్శకులు, రచయిత డిఏ నరసరాజు వర్ధంతి నేడు. డివి నరసరాజుగా ప్రసిద్ధులైన దాట్ల వెంకట నరసరాజు 1920 జూలై 15 గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని తాళ్ళూరులో జన్మించారు. రంగస్థలము, సినిమా, దర్శకత్వము, రచన, ఈ రంగాలలో అపారమైన అనుభవం ఆయనకుంది. ప్రముఖ దినపత్రికలో కొంతకాలం పనిచేశారు. డివి నరసరాజు సినీ కథ సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు. ఆయన రచించిన సినిమాలలోని హాస్యరసం తునికిసలాడుతూ ప్రేక్షకులను నవ్వింపజేసేది. ఆయన నాటక రంగం నుంచి సినిమాలోకి అడుగుపెట్టారు. నరసరాజు గుంటూరులోని హిందూ ఉన్నత పాఠశాలలో విద్య, హిందూ కళాశాలలో ఇంటర్, మద్రాస్ లాయల్ కాలేజీలో బిఏ పూర్తి చేశారు. సినిమాలలోకి వెళ్ళకముందు నాటక రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఈ ఇల్లు అమ్మబడును, వాపస్, ఇలా నాటకాలు రాశారు. నరసరాజు 1954 పెద్ద మనుషుల సినిమాతో రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమా విజయవంతం కావడంతో సినీ రచయితగా స్థిరపడ్డారు. 1951 పాతాల భైరవి సినిమా 100 రోజుల ఉత్సవం సందర్భంగా ప్రదర్శించబడిన నరసరాజు గారి నాటకం చూసి దర్శకుడు కేవి రెడ్డి ఆయనను సినిమా రంగానికి పరిచయం చేశారు. గుండమ్మ కథ, భక్త ప్రహ్లాద, యమగోళ, రంగుల రాట్నం, మనసు మమత, దొంగరాముడు వంటి 92కు పైగా సినిమాలకు ఆయన మాటలను సమకూర్చారు. ఆయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాల్లో కారుదిద్దిన కాపురం ఒకటి, చెవుల పువ్వు చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా పోషించారు. ఆయన చివరి సినిమాగా విడుదలైంది మాయాబజార్. డివి నరసరాజు సినిమాలకు రాకముందు నాటకాల్లో నటించేవారు. అతి బలవంతం మీద 2-3 సినిమాల్లో నటించారు. నరసరాజు ఉషాకిరణ్ మూవీస్ వారి కారుదిద్దిన కాపురం సినిమాకు దర్శకత్వం వహించారు. కథ లేదా మాటల రచయితగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. మనసు మమత, కారుదిద్దిన కాపురం,

వయ్యారు భామలు, వగలమారి భర్తలు, యుగంధరు, యమగోళ, అమ్మ మనసు, ఇద్దరమ్మాయిలు, మూగనోము, బాంధవ్యాలు, భక్త ప్రహ్లాద, చదరంగం, గృహలక్ష్మి, రంగుల రాట్నం, నాది ఆడజన్మ, రాముడు భీముడు, గుండమ్మ కథ, దేవికారాయణ మహత్సవం, రాజమకటం, దొంగరాముడు, పెద్ద మనుషులు, ఇలాంటి చిత్రాల్లోకి ఆయన పనిచేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి నరసరాజు 2006 ఆగస్టు 28 హైదరాబాదులో తుది శ్వాస విడిచారు. ఇది ఈనాటి నేటి మాట.

0: రంగుల రాట్నం చిత్రం నుండి ఘంటసాల గానం విన్నారు. ఉదయ సమీరాలలో ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం ఈ శీర్షికన నేత్రదానం అవగాహన అంశంపై విశాఖపట్నం ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల కార్నియా స్పెషలిస్ట్ డాక్టర్ జి మోహన్ ప్రీతి గారితో శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి గారి పరిచయాన్ని ఇప్పుడు విందాం.
1: మనం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత కూడా మన కళ్ళ ద్వారా మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. అదే నేత్రదానం. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు దేశవ్యాప్తంగా 25 August 2026 నుండి 8 September 2026 వరకు నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా జాతీయ అంధత్వ నివారణ మరియు దృష్టిలోప నివారణ కార్యక్రమాలు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఈనాటి మన ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి విశాఖపట్నం రీజనల్ ఐ హాస్పిటల్ కార్నియా స్పెషలిస్ట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ మోహన ప్రీతి గారు మన ఆకాశవాణి స్టూడియోకి వచ్చారు. డాక్టర్ గారిని అడిగి నేత్రదానం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. కార్నియల్ అంధత్వం అంటే ఏమిటో మా శ్రోతలకు తెలియజేస్తారా డాక్టర్?
2: ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్నియా అంటే మన కంటిలో నల్లగుడ్డు ఉంటుంది కదండి, అది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అందులోంచి లైట్ రేజ్ అనేవి లోపలికి వెళ్ళి నరం మీద పడతాయి, అంటే రెటీనా మీద పడతాయి. అలాంటప్పుడు మనకి చూపు వస్తుంది. ఏదైనా కారణం చేత ఈ నల్లగుడ్డు ఏదైతే ట్రాన్స్పరెన్సీ పోతుందో అది తెల్ల మచ్చగా మారుతుంది. అలాంటప్పుడు లైట్ రేజ్ లోపలికి వెళ్ళవు, దానివల్ల చూపు అనేది తగ్గిపోతుంది. దీన్నే మనం కార్నియల్ బ్లైండ్నెస్ అంటాం.
1: డాక్టర్, పుట్టుకతోనే కార్నియల్ అంధత్వం వస్తుందా, లేదంటే ఏదైనా వ్యాధి సోకడం వల్ల గానీ దెబ్బ తగలడం వల్ల గానీ వస్తుందా?
2: పుట్టుకతో కొంతమందికి కార్నియల్ బ్లైండ్నెస్ ఉంటుందండి, ఏమైనా వంశపారంపర్యమైన జబ్బుల వల్ల రావచ్చు. కానీ అలాగనే కాకుండా కొన్ని కారణాల చేత ఇన్ఫెక్షన్ వచ్చినా, కంటికి దెబ్బ తగిలినా, కంట్లో ఏమైనా పడి మన నలుపుకొని అది బాగా ఇన్ఫెక్షన్ వచ్చినా, లేదా పోషకాహారం లభించకపోయినా, సో అలాంటప్పుడు కూడా మనకి కార్నియల్ బ్లైండ్నెస్ వస్తుంది. ఈ కార్నియల్ బ్లైండ్నెస్ వల్ల పోగొట్టుకున్న చూపు ఉంటారు కదా, వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కన్ను మార్పిడి ఆపరేషన్ ద్వారా, అంటే నేత్రదానం ద్వారా దానం చేసిన కన్నును మనం పాడైపోయిన కన్నును మార్చి ఈ కన్నును పెడితే వాళ్ళకి మళ్ళీ చూపు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వేరే రకమైన బ్లైండ్నెస్లో వాళ్ళకి సాధ్యం కాదు, ఓన్లీ కార్నియల్ బ్లైండ్నెస్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఇది. సో నేత్రదానం చేయటం వల్ల చాలా మందికి మనం చూపునివ్వగలుగుతాం.
1: డాక్టర్,

0: కార్నియా మార్పిడి చేసినప్పుడు మొత్తం రెండు కళ్లను తొలగిస్తారా లేదా కంటిలో ఏ భాగాన్ని తీస్తారు?
1: చాలా మంచి క్వశ్చన్ అండి. ఇంతకు ముందు మొత్తం కంటినంతా తీసేవారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ నల్లగుడ్డును మాత్రమే తీస్తున్నారు. ఆ నల్లగుడ్డు మాత్రమే తీయటం వల్ల ముఖం ఏదైతే ఉందో అది వికృతంగా మారదు, సేమ్ మనకి ఎలా ఉందో అలాగే నీట్గా ఉంటుంది. అంటే ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ అనేది ఉండదు ఓన్లీ నల్లగుడ్డు తీయటం వల్ల. కంటిని మొత్తం అయితే తొలగించరు.
0: నేత్రదానం ఎవరెవరు చేయాలి డాక్టర్?
1: ఏ వయసు వారు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా నేత్రదానం చేయొచ్చు.
0: బీపీ షుగర్
1: ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఎస్, అన్ని జబ్బులు వాళ్ళు కూడా చేయొచ్చు. ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో, అంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ కండిషన్స్ లేదా నరానికి సంబంధించిన కొన్ని రేర్ కండిషన్స్ ఉంటాయి, అలాంటప్పుడు నేత్రదానం చేయం.
0: కంటి శుక్లాలు ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా నేత్రదానం చేయవచ్చా?
1: కంటి శుక్లం ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు, కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళు కూడా నేత్రదానం చేయొచ్చు.
0: నేత్రదానం చేసినప్పుడు మరణించిన వ్యక్తి నుండి ఎంత సమయంలో కార్నియా సేకరించవచ్చు డాక్టర్?
1: సో మనకి దగ్గరలో లేదా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇమీడియట్లీ, అంటే 6 అవర్స్ లోపే మనము నియరెస్ట్ ఐ బ్యాంక్కి ఫోన్ చేయాలి. 6 అవర్స్ లోపే ఆ కార్నియా అనేది స్వచ్ఛంగా ఉంటుంది. మనం 6 అవర్స్ దాటిపోయిందంటే ఆ ట్రాన్స్పరెన్సీ పోయి కార్నియా ఆరిపోతుంది. బట్ అలాగని 6 అవర్స్ దాటిపోయినంత మాత్రాన మనం ఫోన్ చేయొద్దని కాదు, 24 అవర్స్ లోపు కూడా మన నియరెస్ట్ ఐ బ్యాంక్కి ఫోన్ చేస్తే అదర్ రీసెర్చ్ పర్పసెస్ అయినా యూటిలైజ్ అవుతుంది.
0: డాక్టర్, ఈ కార్నియాను ఎన్ని గంటలు నిల్వ చేయవచ్చు?
1: అది డిఫరెంట్ స్టోరేజ్ మెథడ్స్ ఉంటాయండి, షార్ట్ స్టోరేజ్ మెథడ్స్, లాంగ్ స్టోరేజ్ మెథడ్స్ ఉంటాయి. అవసరాన్ని బట్టి మనకి పేషెంట్ వెయిటింగ్ ఎక్కువ ఉంటే షార్ట్ స్టోరేజ్లో స్టోర్ చేసి విదిన్ 2-3 డేస్ కూడా మనం ఐ డొనేషన్ ద్వారా చేసిన నేత్రదానాన్ని మనం కన్ను మార్పిడి ఆపరేషన్ చేయొచ్చు.
0: మరణించిన వ్యక్తి చుట్టూ నేత్రాలు ఇన్ఫెక్షన్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా మన ఇంట్లో మరణిస్తే ముందుగా అక్కడ ఉన్న పరిసరాల్లో ఫ్యాన్ ఆఫ్ చేసేయాలి. దగ్గరలో ఏసీ గానీ కూలర్ గానీ ఉంటే స్విచ్ ఆన్ చేయాలి. తల కింద ఎత్తుగా పిల్లో పెట్టాలి. అండ్ కంటి మీద మనం తడిపిన దూది లేదా ఐస్ ముక్క పెట్టాలి. దీనివల్ల ఏంటంటే కార్నియా ఆరిపోకుండా ఉంటుంది. నేత్రదానం చేయటానికి వచ్చే టెక్నీషియన్ తీసేలోపు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి.
0: నేత్రదానం చేయాలి అనుకునే వారికి ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి, ఆ ప్రొసీజర్ ఏమిటి, ఆ విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తారా మేడం?
1: ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. అలాంటప్పుడు మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తాము, ర్యాలీస్ కండక్ట్ చేస్తాము, స్పీచెస్ ఇస్తాము. అలాంటప్పుడే ప్లెట్ఫామ్స్ అవైలబుల్ ఉంటాయి. ఆ ప్లెట్ఫామ్స్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వచ్చు. ఇంకోటి, రీజనల్ ఐ హాస్పిటల్లో మనకు ఒక కౌన్సిలర్ ఉంటారు. సో ఎప్పుడైనా సరే మీరు అక్కడికి వచ్చి మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇంకా KGHలో మార్చరీ దగ్గర కూడా మన కౌన్సిలర్స్ ఉంటారు. సో ఎవరైనా చనిపోయిన వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. సో అవేర్నెస్ ఇస్తారు. అలాంటప్పుడు అనుమతి ఇచ్చిన వాళ్ళు దగ్గర అక్కడ KGHలోనే మనం కళ్ళని అక్కడ
0: వెంటనే
1: మార్పిడి జరుగుతుంది. ఇంకెప్పుడైనా సరే మన నియరెస్ట్ ఐ బ్యాంక్ కూడా మనం కన్సల్ట్ చేసి మన డీటెయిల్స్ ఇవ్వచ్చు.
0: దాత నుండి కార్నియాను ఎలా సేకరిస్తారు డాక్టర్?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఐ బ్యాంక్ కి ఫోన్ చేయగానే అక్కడ ఒక టెక్నీషియన్ విత్ డాక్టర్ వస్తారండి. వచ్చి ముందుగా కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుంటారు. ముందుగా ఒక 10 ml బ్లడ్ కూడా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ఓన్లీ ఆ కంటి పాపని, అంటే నల్ల గుడ్డును మట్టుకే తీస్తారు. చాలా నీట్గా కట్ చేసి తీస్తారు. అందులో మీకు ఏమాత్రం ఫేషియల్ డిస్ఫిగర్మెంట్ అనేది ఉండదు. తీసి వెంటనే దూది పెట్టేసి మీకు నీట్గా ఒక 10 మినిట్స్లో ప్రొసీజర్ అయిపోతుంది. తీసుకున్న కంటిని ఏంటంటే మనం నియరెస్ట్ ఐ బ్యాంక్లో స్టోర్ చేస్తాము. అవసరాన్ని బట్టి, అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న పేషెంట్స్ని ఇమీడియట్లీ కాల్ చేసి వెంటనే అది కన్ను మార్పిడి చేస్తాం. కొన్నిసార్లు మనకి ఇమీడియట్లీ కూడా మనం ఆ టిష్యూని యూటిలైజ్ చేసేసుకుంటాం.
0: మన దగ్గరి బంధువుల్లో ఎవరైనా కార్నియల్ బ్లైండ్నెస్ తో బాధపడితే డైరెక్ట్ గా ఐ బ్యాంక్కి వెళ్లి అడిగితే వెంటనే కార్నియా మార్పిడి జరిగే అవకాశం ఉంటుందా డాక్టర్?
1: అలా మీరు ఒక వెయిటింగ్ లిస్ట్ పెడతారండి. ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో. బట్ అదే టైంలో మీకు అవైలబిలిటీ ఉంటే మటుకు అండ్ మీకు నెసెసిటీ ఫస్ట్ ఉంది అంటే మటుకు మీకు కంపల్సరీగా చేస్తారు. మీ వెయిటింగ్ లిస్ట్ ప్రకారమే నడుస్తుంది. సో మనకి కావాలనుకున్నట్టు కార్పొరేట్లో జరిగినట్టు జరగదు.
0: కంటి చూపు లేని ప్రతి వ్యక్తికి నేత్రదానం ద్వారా చూపు వస్తుందా డాక్టర్?
1: సో మనం ఫస్ట్ నుండి కార్నియల్ బ్లైండ్నెస్ అంటున్నాం కదండి, అంత స్పెసిఫిక్గా మనం కార్నియల్ బ్లైండ్నెస్ అని ఎందుకు అంటున్నాం అండి, ఓన్లీ నల్లగుడ్డు పోయిన వాళ్ళకి అండ్ వెనకాతల నరం బాగున్న వాళ్ళకి మట్టుకే చూపు వస్తుంది. నరం బాగులేనంత వరకు కూడా మనం నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేసినా ఎవరికీ చూపు రాదు. సింపుల్గా చెప్పాలంటే బల్బ్లో ఫిలమెంట్ లాంటిది మన నరం. ఫిలమెంట్ ఉంటేనే బల్బ్ పైన మార్చినా మనకి వెలుగొస్తుంది. అలాగే పైన నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ చేసినా లోపల ఫిలమెంట్, అంటే రెటీనా బాగుండాలి, అప్పుడే ఈ సర్జరీ అనేది సక్సెస్ అవుతుంది.
0: చిన్నపిల్లల్లో ఎక్కువగా కార్నియా బ్లైండ్

0: అనేది ఉంటుంది. చిన్నపిల్లలు ఆడేటప్పుడు కంటికి దెబ్బ తగలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్?
1: మెయిన్గా కంట్లో ఏమైనా పడినా కన్ను నలిపినా కూడా ఇలాంటి కార్నియల్ బ్లైండ్నెస్ వస్తుందండి. సో కంటికి దెబ్బ తగలకుండా ఉండటానికి షార్ప్ ఆబ్జెక్ట్స్తో ఆడుకోకూడదు ఫస్ట్ థింగ్. పెన్సిల్స్తో పెన్స్తో ఆడుకునేటప్పుడు ఎక్కువ మోర్ డ్యామేజ్ జరుగుతుంది కార్నియాకి, అండ్ అలాంటప్పుడే నరం కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పోషకాహారం లభించకపోయినా కూడా కార్నియల్ బ్లైండ్నెస్ వస్తుంది. సో మాల్ న్యూట్రిషన్ ఉండకుండా బలమైన ఆహారం ఇవ్వాలి పిల్లలకి.
0: ప్రస్తుత రోజుల్లో పిల్లలే కాకుండా పెద్దవారిలో కూడా మొబైల్లో స్క్రీన్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే పనిగా మొబైల్ చూడటం వల్ల ఎక్కువగా కళ్ళు రబ్ చేసుకుంటూ ఉంటారు. దీని వలన చూపు తగ్గే ప్రమాదం ఏమైనా ఉందా డాక్టర్?
1: సో డెఫినెట్లీ స్క్రీన్ టైం అనేది పిల్లల్లోనే కాదు అడల్ట్స్లో కూడా కోవిడ్ తర్వాత చాలా ఎక్కువైపోయింది. సో ఎప్పుడైతే మనం ఐస్ రబ్ చేసుకుంటామో చేతికున్న ఇన్ఫెక్షన్ అలర్జీస్ అన్నీ కూడా కంటికి సోకుతాయి. సో ఇన్ఫెక్షన్ అలర్జీస్ కూడా వస్తాయి. అది రిపీటెడ్గా మనం చాలాసార్లు ఐ రబ్ చేసేటప్పుడు నల్లగుడ్డు డ్యామేజ్ అవుతుంది. అంత కార్నియల్ బ్లైండ్నెస్ వచ్చేలా డ్యామేజ్ అవ్వకపోయినా డెఫినెట్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం స్లో డ్యామేజ్ ఉంటుంది. సో స్క్రీన్ టైం అనేది అందరూ ఖచ్చితంగా తగ్గించుకోవాలి.
0: డాక్టర్, మా శ్రోతలకు నేత్రదానంపై ఉండే అపోహలు తొలగించి ఎలాంటి అవగాహన పెంచుకోవాలో వివరిస్తారా?
1: నేత్రదానం వెనకాతల చాలా అపోహలు మిత్తులు ఉన్నాయండి, మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. ఈసారి కన్ను తీసేస్తే నెక్స్ట్ జన్మలో సరిగ్గా పుట్టరు లేదా వికృతంగా పుడతారు అనే అపోహలు ఉన్నాయి. అవన్నీ అపోహలు మాత్రమే అండి. ఇంతకుముందు మీరు అన్నట్టు ఒక నేత్రదానం చేయటం వల్ల ఇద్దరికి చూపు నొస్తుంది అంటున్నారు, కానీ మోడర్న్ సర్జికల్ టెక్నిక్స్ ద్వారా మనం ఆ కంటి నేత్రంని నల్లగుడ్డుని మనం నియర్లీ 6 to 10 పీపుల్ వరకు కూడా యూటిలైజ్ చేయొచ్చు. ఇంతకు ముందులా ఓన్లీ ఇద్దరికే కాదు, అంత అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా మనం నియర్లీ 6 to 10 పీపుల్కి ఆ టిష్యూని యూటిలైజ్ చేయొచ్చు. సో అలాగా మనం ఒక్కరు చూపు పోయినందుకు మనం 10 మందికి నియర్లీ చూపునిస్తున్నామంటే, అంటే పోగొట్టుకుని చూపునే ప్రసాదించట్లేదు, మనం జీవితాంతం వాళ్ళ లోకం చూసేటట్టు మనం చేస్తున్నాం. దానివల్ల మీకే కాదు మీ ఫ్యామిలీకి అందరికీ ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి కదా. ఖచ్చితంగా అది అందరికీ తెలియదు. ఈ అపోహల వల్ల ఏంటంటే చాలా ఇగ్నోరెన్స్ ఉంది. ఇవన్నీ మనం తొలగించడానికే మనం ఈ ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాం, ఈ ఫోర్ట్ నైట్ అంతా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేస్తున్నాం. ఒక ఫ్యామిలీలో ఒక్కరు మోటివేట్ అయ్యి మిగతా వాళ్ళని మోటివేట్ చేసినా చాలా మంది కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి అది యూటిలైజ్ అవుతుంది.
0: మన దేశంలో ఎంతమంది కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్నారు? దానికి తగ్గట్టుగా అన్ని కార్నియాలు అందుబాటులో ఉన్నాయా డాక్టర్?
1: మన దేశంలో ప్రస్తుతానికి 12 నుండి 15 లక్షల వరకు కూడా కార్నియల్ బ్లైండ్నెస్ వాళ్ళు ఉన్నారండి. దాని మీద ఎవ్రీ ఇయర్ 25,000 to 30,000 యాడ్ అవుతూనే ఉంటారు. కానీ మనకి ఎవ్రీ ఇయర్ దొరికే కార్నియాస్ నియర్లీ 25,000 to 30,000, అంటే 25,000 to 30,000 కార్నియాస్ మట్టుకే దొరుకుతున్నాయి. మనకి 15 లక్షల మంది కార్నియల్ బ్లైండ్నెస్ వాళ్ళు ఉన్నారు. అంటే ఇయర్లీ మనం ఇంత ఒక 2 లక్షల వరకు కార్నియాస్ అవైలబుల్ ఉంటే గానీ మనం ఈ బ్యాక్లాగ్ అనేది మనం పూడ్చలేం. సో అందుకనే మనం ఈ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ అనేది ఒక క్యాంపెయిన్ లాగా చేస్తున్నాం.
0: నేత్రదానం జరిగిన తర్వాత మన కార్నియా ఎవరికి ఇచ్చామో ఆ వివరాలు గోప్యంగా ఉంచుతారా?
1: ఆ డీటెయిల్స్ ఎప్పుడు కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారండి. ఎవరికైతే మీ నేత్రాలను యూటిలైజ్ చేశారో ఆ డీటెయిల్స్ ఎప్పుడు ఎవరికి బయట పెట్టరు. బట్ కాకపోతే టిష్యూ యూటిలైజ్ అయిందా లేదా అనేది మటుకే చెప్తారు. దాన్ని మీరు తీసుకుని యూ షుడ్ బి హ్యాపీ. అంతేగాని అలా ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని ఓనప్ చేసుకోవడానికి అవ్వదు. ఆ డీటెయిల్స్ ఎప్పుడు కాన్ఫిడెన్షియల్గానే ఉంటాయి.
0: నేత్రదానం చేయాలి అనుకుంటే వెంటనే సంప్రదించడానికి టోల్ ఫ్రీ నంబర్ ఏమైనా ఉందా?
1: టోల్ ఫ్రీ నంబర్ అనేది ఏమి ఉండదండి. నియరెస్ట్ ఐ బ్యాంక్ ఫెసిలిటీకి కానీ, నియరెస్ట్ రీజనల్ ఐ హాస్పిటల్ కానీ, ఆర్ మన కేజీహెచ్ మార్చి దగ్గర కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళని మనం సంప్రదించవచ్చు.
0: డాక్టర్, చివరిగా అనాథ వ్యక్తి చనిపోతే వారి నుండి నేత్రదానం తీసుకోవచ్చా?
1: నేత్రదానంకి ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యులు కానీ లేదంటే మీది ప్లెడ్జ్ చేసిన ఫార్మ్స్ కానీ ఉండాలండి. కుటుంబ సభ్యుల అనుమతి కంపల్సరీగా ఉండాలి. సో అలాంటి లేని పక్షాన అలా అనాథుల్ని మనం నేత్రాలని ఎవరిని సంప్రదించకుండా తీసుకోవడానికి లేదు.
0: జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు డాక్టర్?
1: మనం ఈ జిల్లా అంధత్వ నివారణ సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు పాల్గొంటున్నామండి. ఈ 30 ఆగస్టున ఆర్కే బీచ్లో ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. అలాగే మన స్కూల్స్లో పిల్లలకి ఎస్ఏ కాంపిటీషన్స్ అవి నిర్వహిస్తాం. అండ్ PHC అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారామెడికల్ ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తారు. August 30th మీరు ఎవరైనా మీకు కుదిరితే మార్నింగ్ 6:30కి ర్యాలీలో పాల్గొనడానికి ట్రై చేయండి.
0: మీరు ఇలా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మీరు మా శ్రోతలకిచ్చే సూచనలేంటి మేడం?
1: ఎవరైనా మీ ఇంట్లో గానీ పక్కింట్లో గానీ ఎవరైనా చనిపోతే ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులకి మోటివేట్ చేయండి. ఈ నేత్రదాన

0: గురించి మీకు తెలిసిన అవగాహనని వాళ్ళకు కూడా ఇవ్వండి. అండ్ ఇమీడియట్లీ నియరెస్ట్ ఐ బ్యాంక్ ఫెసిలిటీకి ఫోన్ చేసి అక్కడ ఉన్న టెక్నీషియన్ డాక్టర్ వచ్చి మీకు ఎలాగో దానికి సంబంధించిన వివరాలు చెప్తారు. దీన్ని కానీ మీరు చేయగలిగితే మీరు ఆల్మోస్ట్ ఈ కార్నియల్ బ్లైండ్నెస్ వల్ల సఫర్ అవుతున్న చాలా మందికి ఎంతో మేలు చేయగలుగుతారు.
1: జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా నేత్రదానంపై అవగాహన కలిగించి ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు. మా శ్రోతల తరపున, మా ఆకాశవాణి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము డాక్టర్ మోహనప్రీతి గారు.
0: థ్యాంక్ యూ అండి.
2: ఇంతవరకు నేత్రదానం అవగాహన ఈ అంశంపై విశాఖపట్నం ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల కార్నియా స్పెషలిస్ట్ డాక్టర్ జి మోహన్ ప్రీతి గారితో శ్రీమతి ఎస్ ప్రమీల కుమార్ గారి పరిచయం విన్నారు.

0: జీన్స్ చిత్రం నుండి నిత్యశ్రీ గానం విన్నారు. సాహిత్యం శివగణేష్, ఏఎం రత్నం, సంగీతం ఎఆర్ రెహమాన్. రక్తదానం మహాదానం. రక్తదానం పట్ల అపోహలు విడనాడాలి, రక్తదాతలను ప్రోత్సహించండి. 18 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాల్లోపు ఉన్న ఆరోగ్యవంతులు రక్తం దానం చేయవచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం దానం చేసే అవకాశం ఉంటుంది. రక్తదానం పట్ల అవగాహన పెంపొందించుకోండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: గాంధీజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ మార్గం ఇప్పుడు వింటారు.

బీదవారిచ్చిన కొద్ది విరాళాలు బహుమతులు బాపూజీకి భాగ్యవంతులిచ్చిన ఘనమైన విరాళాల కన్నా ఎక్కువ ఆనందం కలిగించేవి. వాటి వల్ల వారితో సన్నిహితత్వం ఏర్పడిందని భావించేవారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళల సమావేశంలో ఎందరో బీద మహిళలు చంటి పిల్లలను చంకనెత్తుకుని బాపు దగ్గరికి వచ్చి తమ కొంగును కట్టుకున్న కొద్ది చిల్లర బాపు హస్తాలలో పెట్టి దండం పెట్టి వెళ్ళారు. దానిని గురించి బాపు ఇలా రాశారు: ఒక్క పైసా తర్వాత ఒక్క పైసా నా ఒళ్ళో పడుతుంటే నాకెంతో సంతోషం కలిగింది. వారి కళ్ళు, వారి హస్తాలు, వారిచ్చిన విరాళాలు హృదయపూర్వకమైనవని ఆయన చెప్పారు. అదే వారికున్నదంతా హృదయపూర్వకంగా వారిచ్చిన కొద్ది చిల్లర నాకు లెక్కలు పెట్టి ఇచ్చే పెద్ద దాతల విరాళాల కన్నా ఎంతో ఎక్కువగా అనిపించింది అని వర్ణించారు. బీహార్లో రైల్లో వెళ్తుండగా గాంధీజీ వెడుతున్న రైలుని ఎవరో అలారం చైను లాగి ఆపారు. వెంటనే వందలాది బీద ప్రజలు బాపు దర్శనానికి ఎగబడ్డారు. దానికోసం వారు గంటల తరబడి నిలబడ్డారు. వారంతా హరిజన నిధి కోసం చేతులు జాచిన బాపు హస్తాలలో తమకు గల చిల్లర పోశారు. ఆ నాణేలలో చాలా వరకు వారెంతో కష్టపడి దాచుకున్న సొమ్మే. దాన్ని గురించి బాపు, ఈ విరాళాలు వరప్రసాదం వంటివి, అవి నాకు పవిత్రమైనవి, ఆత్మార్పణ వంటివి అని వర్ణించారు. ఒకసారి గాంధీజీ ఒరిస్సాలోని గ్రామాలలో పర్యటించారు. అక్కడ వారి దారిద్ర్యం వర్ణనాతీతం. మీరాబెన్ వారంతా అక్కడ బీద ప్రజలు ధరించిన దుస్తుల కన్నా తక్కువ దుస్తులు ధరించాలని సూచించారు. వారి దుస్తులు చూసి బాపు విస్తుపోయి మీరాబెన్ చేసిన సూచన ఆమోదించారు. ఆ బీద గ్రామస్తులందరూ వారి దగ్గరున్న కూరగాయలు విరాళంగా ఇచ్చారు. కొద్దిమంది గోచీని కట్టుకుని రాగి నాణాలు ఇచ్చారు. బాపు వారి పరిస్థితికి చాలా విచారించి వారి మధ్యలో ఉండి వారికి సాయం చేయాలని కూడా ఒకసారి ఆలోచించారు. బాపు వారిని దరిద్ర నారాయణులని వర్ణించారు. బీదవారు భగస్వరూపులని వివరించారు.

గాంధీజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ మార్గం విన్నారు. ఇక చివరిగా పుష్పాంజలి సినీ భక్తి గీతం వింటారు.

మహాకవి కాళిదాసు చిత్రం నుండి ఘంటసాల గానం వింటున్నారు. సాహిత్యం కాళిదాసు, సంగీతం పెండ్యాల.

పుష్పాంజలి సినీ భక్తి గీత విన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ఇంతటితో ఈనాటి ఉదయ సమీరాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి.

0: toll in devastating Nepal Tibet flash floods rises to 392, while 1,468 people remain missing on both sides of the border. Center steps up efforts to bring back Indians stranded in Nepal. World's largest financial inclusion initiative, Pradhan Mantri Jan Dhan Yojana, completes 12 years today. Festival of Raksha Bandhan being celebrated across the country. 57-day-long annual Amarnath Yatra to conclude in Jammu and Kashmir. Finance Minister Nirmala Sitharaman to be on a 6-day visit to US beginning today. An Indian Grandmaster R. Pragyanandan creates history, becomes the first Indian to win Grand Chess Tour. For details of this stories and more, log on to our website newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
2: ఫిట్ ఇండియా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. వికసిత భారత్ 2047 స్వప్నం నెరవేరాలంటే దేశ జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న యువత శారీరక మానసిక దృఢత్వంతో ఉండడం అత్యంత కీలకం. ప్రస్తుతం మారుతున్న ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి తదితర కారణాలతో చిన్న వయసులోనే మనుషులు రోగాల బారిన పడుతున్నారు. ఆధునిక జీవనశైలి వల్ల వస్తున్న మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలు, ఊపకాయం, గుండె జబ్బులు వంటి సమస్యలకు భారతీయ సంప్రదాయ యోగా, స్వదేశీ క్రీడలు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తున్నాయి. కబడ్డీ, ఖోఖో, మల్లకంబ వంటి పురాతన క్రీడలు శరీరంలో సామర్థ్యం, వేగం, కండరాల బలాన్ని పెంచుతాయి. సహజ సిద్ధమైన, ఖర్చులేని భారతీయ జీవన విధానం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ప్రశాంతతను అందించి పరిపూర్ణ సమతుల్య జీవనానికి దోహదపడుతుందనే దార్శనికతతో శారీరక ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రజల జీవన శైలిలో మార్పులు తీసుకురావడం, ప్రతి ఒక్కరిని రోజు ఏదో ఒక శారీరక శ్రమ వైపు ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 2019 ఆగస్టు 29వ తేదీన ఫిట్ ఇండియాకు శ్రీకారం చుట్టారు. ఫిట్ ఇండియా కింద సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేక వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ వరకు ఎక్కడైనా ఎప్పుడైనా పరిగెత్తండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా నడక, పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల విద్యార్థుల్లో వ్యాయామం, ఆటల పట్ల ఆసక్తి పెంచడానికి ఏటా డిసెంబర్ నెలలో ఒక వారాన్ని ఫిట్ ఇండియా స్కూల్ వీక్ గా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి పాఠశాలల్లో ప్రత్యేక వారోత్సవాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో క్రీడా మైదానాలు, క్రీడా మౌలిక సదుపాయాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, రోజువారీ ఆటల సమయాన్ని బట్టి పాఠశాలలకు ఫిట్ ఇండియా స్కూల్ లేదా ఫిట్ ఇండియా 3-స్టార్ 5-స్టార్ స్కూల్ సర్టిఫికేషన్ ఇస్తారు. పరిగెత్తడం, నడవడంతో పాటు రోడ్లపై ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేయడం ప్రాధాన్యంగా ఫిట్ ఇండియా ఫ్లోగింగ్ రన్ నిర్వహిస్తున్నారు. శారీరక దృఢత్వంతో పాటు పర్యావరణ పరిశుభ్రత సాధించడం ఈ కార్యక్రమ ముఖ్య ప్రయోజనంగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా సైక్లింగ్ సంస్కృతిని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, సైక్లింగ్ ను నిత్య జీవితంలో భాగంగా మార్చడం లక్ష్యంగా ఫిట్ ఇండియా సైక్లోథాన్ నిర్వహిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు క్రీడలు, సంప్రదాయ ఆటలు, ఆరోగ్యంపై జాతీయ స్థాయిలో ఫిట్ ఇండియా క్విజ్ను నిర్వహిస్తూ ఇందులో గెలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందిస్తున్నారు. వికసిత భారత్ సాకారానికి మూల స్తంభాలైన యువత వ్యసనాలకు బానిసలై నిర్వీర్యం కాకుండా వారిని చైతన్యపరిచేందుకు నెహ్రూ యువ కేంద్ర సంఘటన సహాయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానికంగా ఫిట్నెస్ కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 30 నిమిషాల పాటు ఏదో ఒక శారీరక శ్రమ చేయడం తప్పనిసరని తెలుపుతూ అవగాహన కల్పించే దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫిట్నెస్ కాడోస్ ఆధా ఘంటా రోజు నినాదంతో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఫిట్ ఇండియా మూవ్మెంట్ దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచన విధానంలో, ఆరోగ్యంలో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. రోజువారీ శారీరక శ్రమ పెరగడం వల్ల ఊపకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతోంది. ఫిట్నెస్ కార్డోస్ ఆధా ఘంటా రోజు ప్రచారం ద్వారా సామాన్య ప్రజలు కూడా రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్, యోగా లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటున్నారు. ఫిట్ ఇండియా స్కూల్ వీక్ ద్వారా పాఠశాలల్లో పిల్లలకు ఆటలు, యోగా, వ్యాయామాలను తప్పనిసరి చేయడం వల్ల వారిలో శారీరక దృఢత్వం పెరుగుతోంది. పిల్లలు మొబైల్ ఫోన్లు, టీవీలకు పరిమితం కాకుండా మైదానాల్లో ఆటలు ఆడడానికి ప్రోత్సాహం లభిస్తోంది. శారీరక శ్రమ వల్ల శరీరంలో ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి పని ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ను తగ్గించి రోజువారీ పనిలో

0: ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ ప్రచారం వల్ల దేశంలో ఒక క్రీడా సంస్కృతి ఏర్పడింది. కబడ్డీ, ఖోఖో, యోగా లాంటి భారతీయ సంప్రదాయ క్రీడలకు మళ్లీ ఆదరణ పెరిగింది. ఫ్రీడమ్ రన్, సైక్లోథాన్ వంటి సామూహిక ఈవెంట్ల వల్ల ప్రజల్లో సామాజిక బంధాలు బలపడుతున్నాయి. సైక్లింగ్, వాకింగ్ ప్రోత్సహించడం వల్ల స్వల్ప దూరాలకు వాహనాలు వాడకం తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతోంది. ఫిట్ ఇండియా, సైక్లోథాన్, ఫ్రీడమ్ రన్, వాకథాన్, సండే సన్ సైకిల్ వంటి విభిన్న కార్యక్రమాల ద్వారా కల్పిస్తున్న అవగాహన ఆరోగ్య భారత నిర్మాణానికి బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు. ఫిట్ ఇండియా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్యానం ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ ముస్తాంది, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీతులు శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గారి గానం ప్రసారమవుతుంది. వయలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారు, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారు. ఇందులో ఇక నన్ను భైరవీరాగం, ఆదితాళం పల్లవి శేషయారు.

0: ఇంతవరకు శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గారి గానం విన్నారు. వయలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారు, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణ మూర్తి గారు. ఇంతటితో ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి. శ్రోతల ఫోన్ ద్వారా వినే ఈ కార్యక్రమానికి మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2727244, మరొక నెంబర్ 2727288. విశాఖేతరులైతే 0891 కోడ్ డయల్ చేయాల్సి ఉంటుంది. మరి ఈనాటి తొలి శ్రోతను పలికిద్దాం. హలో, పాటలు పలికండి. హలో.
2: హలో అన్న.
0: నమస్తే.
2: నమస్తే, నా బబ్లు.
0: బబ్లు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: బబ్లు అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నా అండి.
0: ఏ పాట వింటారు? ఏ సినిమాలో పాట వింటారు?
2: రాఖీ సినిమా నుంచి టైటిల్ సాంగ్ వేయండి.
0: తప్పకుండా.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేనండి, కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి అండి. నా పేరు పల్లక సత్యనారాయణ సార్. నాగేశ్వర గారు బాగున్నారండి?
0: బాగున్నాండి. పాతకొట్టం
1: అవునండి.
0: చెప్పండి చెప్పండి.
1: నాకు జీవన రాగం ఈ సినిమాలో సోర్ణ బాబు గారు, రాధిక గారు, జీవిత గారు నటించిన సినిమా అండి ఇది. ఒక కొమ్మకు పూసిన పువ్వులం అనురాగం మనదే.

0: హలో పాటల పల్లకి.
1: హలో నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: సార్, సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను సార్.
0: ప్రకాశ్ గారు,
1: మన శ్రోతలందరికీ పౌర్ణమి శుభాకాంక్షలు, శ్రావణ పౌర్ణమి మరియు రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ విచిత్ర కుటుంబ సినిమా నుంచి రంగు రంగుల పూలు పాట కావాలి సార్.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి వింటున్నారు. శ్రోతల ఫోన్ ద్వారా వినే ఈ పాటల కోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2727244, మరొక నెంబరు 2727288. విశాఖ ఇతరులైతే 0891. ఈ కోడ్ డయల్ చేయాల్సి ఉంటుంది.

0: హలో, పాటలు పలకండి. హలో హలో హలో
1: హలో, నమస్తే సార్, బాగున్నారా?
0: బాగున్నాం అండి. హలో,
1: మాట్లాడుతున్నాను.
0: హలో
1: హలో
0: హలో,
2: చెప్పండి. నా పేరు కామేశ్వరి, అమలాపతి నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఏ పాట వింటారు?
2: శివరామరాజు చిత్రంలో అందాల చిండి దేవత పాట వినిపించండి.
0: తప్పకుండా మీరు కోరిన పాట వస్తుందండి.

0: హలో
1: హలో, పాటలు పలికేయండి.
0: పాట జన్మం కంటారా ఉంది సామర్ల కోట.
1: కాంతారావు గారు ఈ సినిమాలో పాట వింటారు.
0: ఏమా హేమిలని ఏ ఊరు ఇదే ఊరు అందగాడ మా ఊరు వచ్చావు చందగాడ.
1: ఆ పాట వింటారంటారు.

0: సంఖ్యల వేస్త
1: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: హలో, పాటలు పలకేయండి.
4: హలో, నమస్తే సార్, బాగున్నారా?
3: బాగున్నాం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: పేరు మెచ్చారామ్ని, అల్మంచిలి ఏరియా పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
3: పెద్దపల్లి నుంచి చెప్పండి, ఏ సినిమాలు పాటలు?
4: మీకు మీకు సోదరులకు అందరికి కూడా రాఖీ శుభాకాంక్షలు.
3: మీకు కూడా.
4: అందు గురించి దేవంతుడి సినిమాలో చెల్లమ్మకి పెళ్ళంతా అన్ని సంబరం అంతా అన్న సాంగ్ ఇవ్వాలి సార్.
3: మరి వినండి, వస్తుంది.
4: థ్యాంక్ యూ,
3: వెల్కమ్.

0: హలో పాటల పలకి.
1: సార్ చెప్పండి సార్.
0: హలో పాటల పలకి అండి, ఏ పాట వింటారు
1: సార్? సార్ సార్
0: ఏ సినిమాల పాట వింటారు?
1: అదే సార్, మేము బంగారు బాబు సినిమాలో పాట అడిగినాం సార్.
0: మీ పేరు చెప్పలేదు.
1: మా పేరు సుధాకర్ గారు సార్, తిరుపతి నుంచి.
0: సుధాకర్ తిరుపతి. బంగారు బాబుని చిత్రం నుండి పాట కావాలి, వేస్తున్నాను.
1: అదే సార్, కన్నయ్య అన్నయ్య లాంటి కన్నయ్య.
0: కన్నయ్య లాంటి అన్నయ్య.
1: అవును సార్, అవును సార్.
0: వినండి.

0: హలో పాటల పల్లకి. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నెల్లూరు నుంచి ఖాదర్ భాష మాట్లాడుతున్నాను సార్. బాగున్నాను సార్.
0: బాగున్నాం అండి. నెల్లూరు నుంచి ఖాదర్ భాష గారు ఏ సినిమాలు పాటించారు?
1: మా శ్రోతలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా
0: తప్పకుండా మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏ సినిమాలు పాటించారు
1: సార్?
0: బంగారు గజలు.
1: అది అన్నయ్య సన్నిధి, అదే సన్నిధి.
0: తప్పకుండా వినండి.
1: ఓకే సార్.

0: హలో, పాటలు పలికేయండి. హలో హలో, పాటలు పలికేయండి.
1: హలో, నమస్తే నాగేశ్వరరావు గారు.
0: నమస్కారం అండి.
1: మీకు రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి.
0: ధన్యవాదాలు. మీకు కూడా శుభాకాంక్షలు.
1: మాకు అన్నవరం సినిమా లేదండి, అన్నయ్య అన్న వంటి ఏదో ఉన్న పాట కావాలండి. ఈ పాట ముందుగా మీకోసం, మన రేడియో సోదరు అందరి కోసం అండి.
0: మరి మీరు పేరు చెప్పారు కాదు.
1: నా పేరు శుభలక్ష్మి అండి. క్రాఫ్ నుంచి చెప్తాను సార్.
0: క్రాఫ్ అంటే ముమ్మడివరం.
1: అవునను.
0: తప్పకుండా మీరు కోరిన పాట ఈ ప్రకటన అనంతరం వినండి.
1: అలాగే సార్.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
8: Up to 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
8: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: హలో, పాటల పలకే అండి.
4: నమస్తే సార్.
3: నమస్కారం అండి.
4: నేను సార్ బొబ్బుల నుంచి మాట్లాడుతున్నాను, జూబ్లీ రోడ్ భూములు అప్పారా సార్?
3: అప్పారయ్యారు. ఏ పాట వింటారు?
4: అదే మోగ మనసులో సార్, ఏదో పాట వింటారు.
3: మోగ మనసులు, కొత్త మోగ మనసులు. తప్పకుండా.

రెండు అక్షరాలై ప్రేమకి నన్ను జీవిత ఖైదీని చేశావు. నీ వాలుకనుల సొగసుతో నా ఊపిరికే శ్వాసనిచ్చావు. వణుకుతున్న నీ పెదవులను చూపి నా కనులకు కునుకు రానివ్వకుండా చేశావు. నీ నీలాల కురుల స్పర్శతో నా మదిని మైమర్పించావు.

గుండెనె తాకాలని, నింగిన తాకిన సంద్రంలా నీ తరికి చేరానిలా, సాగరమంటే నీ ప్రేమలో నా మనసు తడవాలని చెప్పకనే చెప్పాను నీ మీద నాకున్న ప్రేమని. నీ మోగ మనసులా, నీ మోగ మనసులా.

వెళ్ళిపోతుంటే విషమనిపించను ఈ నిమిషం. నీ తోడై విహరించిన దారులు దారి తప్పిన ఈ క్షణం, కొన్ని వేల కాంతుల నడుమ నీ నీడ వెంటే నా పయనం. ఎన్ని జన్మలకైనా నిన్ను చేరుకోవటమే నా గమ్యం. విశ్వమంతటి నా ప్రేమ నీ హృదయాన్ని తాకలేదా? భరించలేని బాధని మోయలేను, దయచూపిన అతడికి రాలేవా? నిన్ను కోరుకోవటమే నేను చేసిన నేరమైతే ఏ శిక్షనైనా భరిస్తా. కాటిలో కాలదు నా ప్రేమ, నీ కై వేచి ఉన్న నా మోగ మనసులా, నా మోగ మనసులా.

0: హలో, పాటలు పలకండి.
1: నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు, ఏ సినిమాలో పాట పెట్టారు?
1: సార్, జీవన రాగం ఈ చిత్రంలో ఒక కొమ్మొక్క పూసిన పువ్వులు ఆ పాట కావాలి సార్.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.

పాటల పల్లకి శ్రోతల ఫోన్ ద్వారా కొన్న పాటలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు 10:15 పాటల పల్లకి శీర్షికన వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో 10 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలలో భాగంగా 11 ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 11 మధురిమ పాత సినిమా పాటలు. 12:10 మధుమంజరి. 12:40 హిందీ చిత్రగీతాలు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధనం ఈ అంశంపై శ్రీమతులు డివి మానస డి శ్రీదేవి గారి సంభాషణ. 12:31 కర్ణాటక సంగీతం. ఇందులో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గారి గానం ప్రసారమవుతుంది. వయలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారు, మృదంగం శ్రీ వంకాయలు వెంకటరమణమూర్తి గారు. ఇంకా సాయంత్రం ప్రసారంలో 5 యువవాణి యువజన కార్యక్రమం. 5:30 సంధ్యారాగం. 6:30 సాయం సమీరం. 7:15 పల్లెసీమలు. 7:45 వికసిత భారత్. 8 స్వర్మాలిక. 9:15 స్పాట్ లైట్. 9:30 స్వర్మాలిక. 10 ఆపాత మధురాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో

0: విజయవాడ కేంద్రం నుండి ప్రత్యేక కార్యక్రమం.
1: పదకొండేళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: భారత ఆర్థిక వ్యవస్థలో గత దశాబ్ద కాలంలో చోటు చేసుకున్న కీలకమైన పరివర్తనలో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఒకటి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని కోట్లాది మంది పేదలు, గ్రామీణులు, మహిళలు, అసంఘటిత రంగ కార్మికులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు బ్యాంకు ఖాతా అనేది మధ్యతరగతి, సంపన్న వర్గాలకే పరిమితమైన ఆర్థిక సాధనంగా కనిపించేది. కానీ జన్ధన్ యోజనతో బ్యాంకు ఖాతా ప్రతి సాధారణ పౌరుడి ఆర్థిక జీవితంలో ఒక ప్రాథమిక భాగంగా మారింది. పొదుపు నుంచి బీమా వరకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు అనేక సేవలకు ఈ ఖాతా ఒక ప్రవేశ ద్వారంగా నిలిచింది. 2014కి ముందు భారతదేశంలో సుమారు 65% మంది ప్రజలకు మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, శ్రామికులు, మహిళలు, చిన్న వ్యాపారులు బ్యాంకు ఖాతాలు లేకుండా నగదు కోసం అధిక వడ్డీ రేట్లతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతో జన్ధన్ యోజన రూపుదిద్దుకుంది. బ్యాంకు ఖాతా లేని ప్రజలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, ఆర్థిక భద్రతా భావాన్ని కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతా ఉండాలని, ప్రతి వయోజనుడికి బీమా, పింఛను భద్రత ఉండాలని తెలియజేస్తూ జన్ధన్ యోజన ప్రకటించారు. జన్ధన్ యోజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
3: आजादी के पर्व पर मैं एक योजना को बहुत तेज आगे बढ़ाने का संकल्प करने के लिए आपके पास आया हूं. एक प्रधानमंत्री जन धन योजना. इस प्रधानमंत्री जन धन योजना के माध्यम से हम देश के गरीब से गरीब लोगों को बैंक अकाउंट की सुविधा से जोड़ना चाहते हैं. आज करोड़ों करोड़ों परिवार हैं जिसके पास मोबाइल फोन तो है लेकिन बैंक अकाउंट नहीं है. यह स्थिति हमें बदलनी है. देश की आर्थिक संसाधन गरीब के काम आए इसकी शुरुआत यहीं से होती है. यही तो है जो खिड़की खोलता है. और इसलिए प्रधानमंत्री जनधन योजना के तहत जो अकाउंट खोलेगा उसको डेबिट कार्ड दिया जाएगा.
2: 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన దేశంలో ఆర్థిక సార్వజనీనతకు కొత్త దిశను చూపింది. బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేకుండా ప్రాథమిక బ్యాంకు ఖాతాను అందించడం, ఉచిత రూపే డెబిట్ కార్డు ఇవ్వడం, ప్రమాద బీమా రక్షణ కల్పించడం, అర్హులైన వారికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అందించడం వంటి చర్యలు పేదలకు బ్యాంకింగ్ను చేరువ చేశాయి. జన్ధన్ యోజన సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి దాని విస్తృతి. 2025 నాటికి దేశవ్యాప్తంగా 56.16 కోట్ల జన్ధన్ ఖాతాలు తెరవబడ్డాయి. ఈ సంఖ్య భారతదేశ జనాభాలో ఆర్థిక సేవలను విస్తృతం చేసేందుకు చేపట్టిన కార్యక్రమం ఎంత పెద్ద స్థాయిలో అమలైందో తెలియజేస్తుంది. ఈ ఖాతాల్లో 31.31 కోట్ల ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. అంటే మొత్తం జన్ధన్ ఖాతాల్లో 55.7% మహిళల ఖాతాలే. మహిళలకు సొంత బ్యాంకు ఖాతా ఉండడం వారి ఆర్థిక స్వావలంబనకు, కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో వారి పాత్రకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా పొందేందుకు ఎంతో ఉపయోగకరంగా మారింది. జన్ధన్ యోజన ప్రభావం గ్రామీణ భారతదేశంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం జన్ధన్ ఖాతాల్లో 66.7%, అంటే 37.48 కోట్ల ఖాతాలు గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందినవే. గతంలో బ్యాంకు శాఖలు దూరంగా ఉండడం, కనీస బ్యాలెన్స్ వంటి నిబంధనలు, ఆర్థిక అవగాహన లోపం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోని అనేక కుటుంబాలు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉండేవి. జన్ధన్ యోజన, బ్యాంకింగ్ కరస్పాండెంట్ వ్యవస్థ, ఆధార్, మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ చెల్లింపు వ్యవస్థల సహకారంతో ఈ అంతరాన్ని గణనీయంగా తగ్గించింది. జన్ధన్ ఖాతాల సంఖ్య పెరగడంతో పాటు వాటిలో ప్రజలు ఉంచుతున్న డిపాజిట్లు కూడా భారీగా పెరిగాయి. 2025 ఆగస్టు నాటికి జన్ధన్ ఖాతాల్లో మొత్తం 2,67,756 కోట్ల రూపాయల డిపాజిట్లున్నాయి. 2015 ఆగస్టుతో పోలిస్తే ఖాతాల సంఖ్య సుమారు 3 రెట్లు పెరగగా డిపాజిట్లు దాదాపు 12 రెట్లు పెరిగాయి. ఒక్కో జన్ధన్ ఖాతాల్లో సగటు డిపాజిట్ 4,768గా ఉంది. 2015 ఆగస్టుతో పోలిస్తే ఈ సగటు డిపాజిట్ సుమారు 3.7

0: సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ లావాదేవీలు సుమారు 535 కోట్ల స్థాయిలో ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అవి 2338 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో పిఓఎస్, ఈకామర్స్ రంగాల్లో రూపే కార్డు లావాదేవీలు 2017-18 67 కోట్లుగా ఉండగా 2024-25 93.85 కోట్లకు పెరిగాయి. దీనిని బట్టి జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాల విస్తరణకే పరిమితం కాకుండా భారతదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా పరోక్షంగా బలమైన పునాది వేసిందని చెప్పవచ్చు.
1: మేరే పరివార్ జనో, ఆజ్ కే హి దిన్ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన లాంచ్ కీ గయి థీ. ఇస్ యోజనా నే గావ్ ఆర్ గరీబ్ కే ఆర్థిక్ సశక్తికరణ కే సాథ్ హీ రోజ్గార్ నిర్మాణ్ మే భీ బహుత్ బడీ భూమికా నిభాయి హై. పెహలే దేశ్ మే బహుత్ బడీ సంఖ్యా మే లోగో కే పాస్ బ్యాంక్ ఖాతా హీ నహీ థా, బేచారో నే బ్యాంక్ కా దర్వాజా నహీ దేఖా థా. లేకిన్ జన్ ధన్ యోజనా కే కారణ 50 కరోడ్ సే జ్యాదా నయే బ్యాంక్ ఖాతే ఖోల్ చుకే హై.
0: జన్ధన్ యోజనకు అత్యంత కీలకమైన మరో ప్రయోజనం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లేదా డిబిటి వ్యవస్థతో దాని అనుసంధానం. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు అందాల్సిన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడానికి జన్ధన్ ఖాతాలు ఎంతో ఉపయోగపడ్డాయి. గతంలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరే క్రమంలో మధ్యవర్తిత్వం, జాప్యం, లీకేజీలు వంటి సమస్యలు ఉండేవి. జన్ధన్, ఆధార్, మొబైల్తో కూడిన జామ్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయడం సాధ్యమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ డిబిటి పథకాల కింద 6.9 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు. జన్ధన్, ఆధార్, మొబైల్, జామ్ వ్యవస్థలో జన్ధన్ ఖాతా కీలకమైన భాగంగా మారింది. జన్ధన్ బ్యాంకు ఖాతాను అందిస్తే ఆధార్ వ్యక్తి గుర్తింపును బలోపేతం చేసింది. జన్ధన్ బ్యాంకు ఖాతాను అందిస్తే ఆధార్ వ్యక్తి గుర్తింపును బలోపేతం చేసింది. మొబైల్ సాంకేతిక సమాచారాన్ని, డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసింది. ఈ మూడు వ్యవస్థలు పరస్పరం అనుసంధానమవడంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకత, వేగం, సమర్థత పెరిగాయి. ముఖ్యంగా పేదలు, వెనుకబడిన వర్గాలు, గ్రామీణ కుటుంబాలకు ప్రభుత్వ సహాయం నేరుగా చేరే మార్గం మరింత బలపడింది. జన్ధన్ యోజన కేవలం బ్యాంకు ఖాతా తెరవడం వరకే పరిమితం కాలేదు, ఖాతాదారులకు సామాజిక భద్రత కల్పించడంపైన దృష్టి పెట్టింది. జన్ధన్ ఖాతాదారులు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి జన్ సురక్ష పథకాలలో చేరే అవకాశం పొందారు. అలాగే పింఛను పథకాల ద్వారా భవిష్యత్ ఆర్థిక భద్రతకు మార్గం ఏర్పడింది. దీంతో ఒక సాధారణ బ్యాంకు ఖాతా పొదుపు, బీమా, పింఛను, ప్రభుత్వ ప్రయోజనాలు, డిజిటల్ చెల్లింపులు, రుణ సౌకర్యం వంటి అనేక ఆర్థిక సేవలకు కేంద్రంగా మారింది. జన్ధన్ ఖాతాదారులకు ఉచిత రూపే డెబిట్ కార్డుతో పాటు 2 లక్షల వరకు ప్రమాద బీమా రక్షణ కల్పించే సదుపాయం కూడా ఉంది. పేద కుటుంబాల్లో కుటుంబ పెద్దకు ప్రమాదం జరిగినప్పుడు ఏర్పడే ఆర్థిక భారం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బీమా రక్షణ కొంత ఆర్థిక భద్రతను అందిస్తుంది. అర్హత ఉన్న ఖాతాదారులకు 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండడం అత్యవసర సమయంలో ఆర్థిక సహాయానికి ఉపయోగపడుతుంది. జన్ధన్ ఖాతాల మరో ప్రత్యేకత ఏమిటంటే కేవైసీ నిబంధనలను పాటించే ప్రాథమిక ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేకపోవడం. ఖాతాదారులు బ్యాంకు శాఖలు, ఏటీఎంలు, సిడిఎంల ద్వారా నగదు డిపాజిట్ చేయవచ్చు. డిజిటల్ మార్గాల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. నిబంధనలకు లోబడి నెలలో 4 నగదు ఉపసంహరణలను ఎలాంటి రుసుము లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాలు పేద కుటుంబాలకు బ్యాంకింగ్ను మరింత సులభతరం చేశాయి. ఆర్థిక సార్వజనీనతలో మహిళల పాత్రను పెంచడంలో కూడా జన్ధన్ యోజన ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపింది. 31.31 కోట్ల మహిళల పేరిట ఖాతాలు ఉండడం ఒక ముఖ్యమైన సామాజిక మార్పుకు సంకేతం. మహిళకు సొంత బ్యాంకు ఖాతా ఉండడం అంటే ఆమెకు తన డబ్బుపై ప్రత్యక్ష నియంత్రణ ఏర్పడడం, ప్రభుత్వ సహాయం నేరుగా ఆమె ఖాతాలోకి రావడం, పొదుపు చేసుకునే అవకాశం ఉండడం, బీమా లేదా పింఛను పథకాలలో చేరడం వంటి అవకాశాలు మహిళల ఆర్థిక సాధికారతను పెంచుతాయి. జన్ధన్ ఖాతా ఒక వ్యక్తి ఆర్థిక జీవితంలో తదుపరి అవకాశాలకు కూడా పునాది వేయగలదు. ఖాతాలో పొదుపు చరిత్ర ఏర్పడడం, బ్యాంకింగ్ లావాదేవీలు పెరగడం ద్వారా భవిష్యత్తులో రుణ సౌకర్యాలు పొందే అవకాశాలు మెరుగుపడవచ్చు. ముద్ర వంటి రుణ పథకాలతో అనుసంధానం ద్వారా చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బ్యాంకు ఖాతా ఒక సాధారణ సేవ నుంచి ఆర్థిక సాధికారతకు ప్రారంభ బిందువుగా మారుతుంది. ఆర్థిక సార్వజనీనతను మరింత విస్తరించేందుకు 2025 జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని సుమారు 2.7 లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం ఒక శిబిరం నిర్వహించారు.

0: ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ శిబిరాల ద్వారా కొత్త జన్ధన్ ఖాతాలు తెరవడం, కేవైసీ వివరాలను నవీకరించడం, నామినీ వివరాలను నమోదు చేయడం, బీమా పింఛను పథకాల్లో ప్రజలను చేర్చడం, మైక్రో ఇన్సూరెన్స్ను విస్తరించడం వంటి చర్యలను చేపట్టారు. ఈ ప్రచారంలో భాగంగా వివిధ జిల్లాల్లో 177,102 శిబిరాలు నిర్వహించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జన్ధన్ యోజన విజయంలో మిషన్ మోడ్లో అమలు చేయడం ఒక ముఖ్యమైన అంశం. కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా సంస్థలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, డిజిటల్ సాంకేతిక వ్యవస్థలు, ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిసి పనిచేయడం వల్ల ఈ పథకం ఇంత విస్తృత స్థాయిలో అమలైంది. ఒకే ప్రభుత్వ పథకం కాకుండా అనేక ఆర్థిక సేవలను ఒకే వ్యవస్థతో అనుసంధానించడం దీని ప్రత్యేకతగా నిలిచింది. అయితే ఆర్థిక సార్వజనీయత ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ప్రతి వ్యక్తికి ఖాతా ఉండడం మొదటి అడుగు మాత్రమే. ఆ ఖాతాలు చురుకుగా ఉండేలా చూడడం, ఆర్థిక అక్షరాస్యతను పెంచడం, డిజిటల్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, బీమా పింఛను పథకాల పరిధిని మరింత విస్తరించడం, నిద్రణ ఖాతాలను తగ్గించడం వంటి అంశాలు భవిష్యత్తులో కీలకంగా మారనున్నాయి. బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన వాటిని సమర్థంగా ఉపయోగించుకునే సామర్థ్యం కూడా ప్రజల్లో పెరగాలి. పీఎంజేడీవై ప్రారంభమైన 11 సంవత్సరాల్లో సాధించిన ఫలితాలను పరిశీలిస్తే ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మలుపు అని స్పష్టమవుతుంది. 56.16 కోట్ల ఖాతాలు, 267,756 కోట్ల డిపాజిట్లు, 31.31 కోట్ల మహిళా ఖాతాదారులు, 37.48 కోట్ల గ్రామీణ సెమీ అర్బన్ ఖాతాలు, 38.68 కోట్ల రూపే కార్డులు వంటి గణాంకాలు ఈ పథకం విస్తృతిని మాత్రమే కాకుండా దాని సామాజిక ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన భారత ఆర్థిక చరిత్రలో ఒక పథకం మాత్రమే కాదు, అది కోట్లాది మంది ప్రజలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చిన ఒక పరివర్తనాత్మక ఉద్యమం. ఒక సాధారణ బ్యాంకు ఖాతా ద్వారా పేదలకు పొదుపు అవకాశం లభించింది. బీమా, పింఛను, డిజిటల్ చెల్లింపులు, రుణ సౌకర్యాలకు తలుపులు తెరుచుకున్నాయి. మహిళలకు ఆర్థిక స్వావలంబనకు అవకాశం పెరిగింది. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ మరింత చేరువైంది. అందుకే జన్ధన్ యోజనను కేవలం బ్యాంకు ఖాతాల పథకంగా చూడడం సరైంది కాదు. ఇది ఆర్థిక సార్వజనీనత నుంచి ఆర్థిక సాధికారతకు, ఆర్థిక సాధికారత నుంచి ఆర్థిక స్వాతంత్ర్యానికి తీసుకువెళ్లే ఒక దీర్ఘకాలిక ప్రయాణానికి పునాది. భవిష్యత్తులో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, బీమా, పింఛను, రుణ సదుపాయాలు మరింత విస్తరించే కొద్దీ జన్ధన్ ఖాతాల ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. దేశ అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే ఆర్థిక వ్యవస్థలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం. ఈ లక్ష్యానికి జన్ధన్ యోజన ఒక బలమైన వేదికగా నిలిచింది. కోట్లాది భారతీయుల చేతుల్లో ఆర్థిక అవకాశాల తాళంచెవిని ఉంచిన ఈ పథకం సమగ్ర అభివృద్ధి దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయే అధ్యాయంగా మిగిలిపోతుంది.
1: పదకొండేళ్ల ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరేటువంటి ఈ పాటలకు 2727244 లేదంటే 2727288 నెంబర్కి ఫోన్ చేసి మీరు వెను వెంటనే పాట వినొచ్చు. మరి ఇప్పుడు శ్రోత ఎవరు పలకరిద్దాం. హలో, పాటలు పలకి అండి.
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి.
1: నాగేశ్వర గారేనా?
0: అవునండి.
1: నేను లక్ష్మణరావు అండి.
0: లక్ష్మణరావు గారు ఏ సినిమాలో పాట వింటారు?
1: లక్ష్మణరావుని.
0: ఏ సినిమాలో పాట వింటారు?
1: యుద్ధ సినిమా ఉంది కదండి.
0: ఏండి
1: దాంట్లో ఏకంది రెండు చూసినా నావి పాట కావాలి.
0: ఏ సినిమా అండి
1: అది? యుద్ధం. ఏ కళ్ళు రెండు చూసినా
0: ఆ పాట అందుబాటులో లేదు సార్. ఒక పని చేద్దామండి, వెలుగు నీళ్ళ నుంచి ఒక పాట వేద్దామండి.
1: వెలుగు నీళ్ళ ఏదో ఒకటి
0: వెలుగు నుంచి చేద్దామండి. ఓకే.

0: తలపలికి అండి.
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్కారం అండి.
1: నా పేరు కాచి అప్పారు.
0: అప్పారు
1: సింగల్పేట తుమ్మలపల్లి వారి వీధి. ఏదో ఒక పాట వినిపించండి.
0: ఏదో ఒక పాట వేయమంటారా? ఏం చేస్తున్నారు అప్పారావు గారు?
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకే, మంచి పాట వేస్తాను వినండి.
1: అలాగే.

హలో శ్రోత, ఫోన్ చేశారు కట్ అయింది. ఓకే, ఒక మంచి పాట విందాం ఆత్మీయుల చిత్రం నుండి.

0: హలో హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: మీకు రాపం చేస్తున్నానండి. నా పేరు సుబ్బలక్ష్మి అండి. మాకు ధర్మాదులు సినిమా లేదండి, రఘువంశర్మ అన్న పాట కావాలండి. ఈ పాట నాగేశ్వర గారు.
0: సుబ్బలక్ష్మి గారు, రెండోసారి కూడా మీకు వచ్చింది అన్నమాట కాల్. మీరు కోరిన పాట వేస్తాను వినండి.
1: కావాలండి సార్.
0: నమస్తే అండి.

0: పాట వినే ముందుక ఒక ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: హలో, పాటలు పలకండి. హలో
1: హలో, శుభోదయం సార్.
0: నమస్కారం అండి.
1: నమస్తే. విజయవాడ నుంచి హిమవంశ్ కుమార్.
0: కుమార్ గారు ఏ సినిమాలో పాట వింటారు?
1: జగదేకి శివశంకరి పాట ఉంది కదా, వేస్తారా?
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.

0: హలో, పాటల పలకే అండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: స్వప్న చిత్రంలో అంకితం, నీవే అంకితం అనే పాట వినిపించాను సార్.
0: తప్పకుండా. మీ పేరు చెప్పారు కదా.
1: పుల్లన్న సార్, నా పేరు సనప గ్రామం, ఆతుంకూరు మండలం, అనంతపురం జిల్లా సార్.
0: అనంతపురం నుంచి చేస్తున్నారు. తప్పకుండా అండి, స్వప్న చిత్రం నుంచి పాట వినండి.
1: అవును సార్. ఓకే సార్.
0: నమస్తే అండి.

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ

శ్లోక వినుత జయ దేవ శ్లోక శృంగార రాగదీప భరత శాస్త్ర రమణీయ నాదన భావ భావ రూప స్వర విలాస హాస చతుర నయన సుమ

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో, పాటలు పలకేయండి.
3: సార్ నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
3: సార్ నాకు 16 సినిమా నుంచి కట్టుకబడి చెప్పిన కలిసి పాట కావాలి సార్.
2: తప్పకుండా. మీ పేరు చెప్పారు కదా.
3: నా పేరు తాతయ్యండి, బొగపురి మాట్లాడుతున్నానండి.
2: తాతయ్య గారు, మీరు కోరిన 16 వయసు.

0: హలో, పాటల పల్లకి అండి.
1: హలో, నమస్తే సార్. నాగరాజు
0: నమస్కారం అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌరవపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఈ సినిమాలో పాట వింటారు?
1: దీపే సినిమా నుంచి ఘంటసాల గారు పాడింది రచికరాజ తగ్గ వారణం కామా పాట వినిపించారు సార్.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట. నమస్కారం అండి.

0: ఇంతటితో ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం ఇక శ్రోతల నుంచి సెలవు తీసుకుంటుంది. మీ నాగేశ్వరరావు, నాగనబోయిన.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం. అంశం గీతాభరణము.

ఇంటి గుట్టు కాదు, ఇంటి గుట్టు అంతా కూడా నిజానికి ఏదో ఒకటి కొనుగోలు చేసుకోవడం, కొనడంలో గోల్ చేసుకోవడంలో చాలా ప్రాధాన్యం ఉంది అన్నది ఎవరైనా ఆలోచించాలి. మెదడు దిండాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళని వీళ్ళని చూసైనా నేర్చుకోవద్దా అని కాకుండా అక్కడ ఇక్కడ కొనేసుకోనైనా కొని వేసుకోనైనా చేర్చుకోవద్దా అని ఆలోచించే రోజులు ఎప్పుడూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో. శ్రావణ మాసం అని అనగానే ముఖ్యంగా రెండు శనగలు, శా తీసేస్తే నగలు, వాయనాలుగా పుచ్చుకునేవి శనగలు. ఆయన గారు వారింకా వచ్చే వయసు రాకపోతే అమ్మా నాన్నలు, ఇంకా ముఖ్యంగా ఇలా శ్రావణ పూర్ణిమ రక్షాబంధనం లాంటి పర్వదినాలు వస్తే ఎంచక్క కట్టేసి రాఖీ తీర్చుకోవచ్చు నగలతోటి బాకీ. ఈ నగలు నాణ్యాలు ఇది కూడా ఒక నానుడే, ఏముంది మళ్ళా మాణ్యాలా నగలా నాణ్యాలా అని ప్రాస కోసమో లేకపోతే వరస కోసమో అనేసుకున్న భారతీయ మహిళలకు నగలంటే చాలా ఇష్టం. మళ్ళీ అలాంటి ఇలాంటి నగలు కాదండో, బంగారు నగలు. ఎందుకు పెట్టారు పూర్వీకులు ఇవన్నీ అంటే స్త్రీలకు ఆభరణాలు అందాన్ని ఆకర్షణను పెంచుతాయన్నది ఒక భౌతికమైన దృష్టికి తెలిసేది. అంతేకాదు ఆభరణాలు అందచందాలనే కాకుండా ఆరోగ్యం చెందాలి, అక్కడ నుంచి సొగసులు చెందాలి అని కూడా ఒక ప్రణాళిక. ప్రణాళికను బట్టి ప్రతి నాలిక వర్తిస్తే ఏ ఆభరణం ఏ మేలు చేస్తుంది. మళ్ళీ మేలు చేస్తుంది అంటే ఆంగ్లంలో కలిపే ఎంఏఎల్ఈ మేల్ అనే కాదు, ముందు ఎఫ్ఈ కూడా చేర్చండి, ఫిమేల్ చేస్తుంది. నిజమే, కాలంలో సంపాదించుకునే దాంతో ఎప్పటికీ తరగని గని భూమి మీదైనా పెట్టమంటారు పెద్దలు, లేదా వసుధ అని భూమికి పేరు. వసు అంటే బంగారం అని పేరు. దాన్ని కలిగి ఉన్నది, అది ఇచ్చేది భూమి. భూమి నుంచి జనించేటటువంటి ఖనిజమే కాబట్టి ఆ బంగారం మీదైనా పెట్టమంటారు. ఇంతకీ బంగారం అంటే ముద్దల ముద్దలుగానో లేకపోతే కడ్డీలుగానో మెళ్ళో పడిసుకునేదా, అబ్బే అస్సలు కాదు. దాన్ని రకరకాల ఆభరణాలుగా ధరించడం వల్ల ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే అబ్బెబ్బెబే అవన్నీ ఏమక్కర్లేదండి మాకు, అంతెందుకు ఏదో కాస్త అని అంతే మాకు చాలు, అంతకన్నా ఇంకేమక్కర్లేదు అనడం కూడా కద్దు. కానీ కొనిస్తే ఎవరికి కాదు ముద్దు.

ముక్కుకు సంబంధించి ముక్కేర ఈ మాట ఈ పాటలో విన్నాం. అయితే ఇది పెట్టుకుంటే ఏమిటి, మెరుస్తూ ఉంటుంది, ఎందుకు మెరవదు? ఆ చివరన ఏ జాతిరత్నమో వారి వారికి సరిపోయేది ధరించారనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. కన్యాకుమారిలో అమ్మవారి ముక్కుపుడక వచ్చేబోయే నౌకలకు దిక్సూచిగా కనిపిస్తూ ఉండేట, అంటే అంత కాంతివంతంగా. అలాగే ఒకనొకప్పుడు తంజావూరులో నిరతాన్నదానం జరిగినప్పుడు అమ్మవారు పరీక్షిస్తే వానలొచ్చి వంట చెరకంతా తడిసిపోతే ఎలాగా అనుకున్న సమయంలో మానుష వేషంలో వచ్చి అందరికీ వంట చేసి ఆ సత్రంలో వెళ్ళిపోయాక ఎలా ఎలా అనుకుంటే ఆ మన్నాడు అమ్మవారి ముక్కుపుడక కనిపించట్లేదట. అక్కడ బూదిలో మెరుస్తూ కనిపిస్తే ఓహో వచ్చినటువంటి మనిషి ఈమె అనుకున్నారు. ఆ ముక్కెరకి ముక్కుపుడక్కి అంత అవినాభావ అనుబంధం ఉంది. ఆరోగ్య రహస్యాలు తీసుకుంటే ముక్కుపై ఉండే ఒక నిర్దిష్టమైన నరాల మీద ఒత్తిడి పడడం వల్ల శ్వాసకోశ ఆరోగ్యం మెరుగుపడుతుంది అని నిపుణులు చెప్తారు. అంచేత ఎప్పుడైనా గభాలన చూడగానే పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్ల నుండి దృష్టి మీద కాంతిని ప్రసరించేది ముక్కుపుడకే.

ఇప్పుడు బాగా కనబడింది కదా, ఇది ముక్కు పుడక. మరి అలనాడు అమ్మవారి ముక్కని విజయరాఘవ నాయకుడు, తంజావూరు పాలకుడు, పల్లకీ చేయించి మరీ ఆమెకు సమర్పించారు. ఈ రోజుల్లో ఇలాంటి ఆభరణాలు పల్లకీ మాట పక్కన పెడితే పిల్లకి చేయించి పెడుతున్నారు.

ముక్కు ఉండేది ఒకటే. అది ఒక కాకపోతే ఇంకా ఏమైనా 10 ఉంటాయి అంటే, మరి చెవులు 2 ఉంటాయి, కళ్ళు 2 ఉంటాయి, నోరు ఒకటే అయినా లోపల 32 36 మనం జాగ్రత్తగా ఉంటాయి. కానీ ఉన్న ఒక్క ముక్కుకి చక్కగా ముక్కు పుడక, ముక్కేర, ఇవన్నీ కూడా ఆభరణాలే. అలా కాస్త అటు ఇటు అంటే దిక్కుల్లో కాదు, రిక్కించి మనం ప్రతిదీ వినాలని ఉత్సాహపడతామే చెవులు. ఆ చెవులకి జుంకాలు, లోలాకులు, దుద్దులు, ఇంకా చాలా చాలా రకరకాల పేర్లతోటి వాటిని అలంకరిస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఈ చెవి లోబ్స్ మీద ఉండే ఆక్యుప్రెషర్ పాయింట్ల మీద ఒత్తిడి కలగడం వల్ల కంటి చూపు మెరుగుపడి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దానివల్ల ఇంకెక్కడైనా మంచి మంచి ఆభరణాలు అవి ఉంటే చాలా మెరుగ్గా కనబడి వెంటనే కొనుక్కోవాలి అని చురుగ్గా పనిచేస్తుంది అని కూడా సరదాగా ఓ భావన అనుకోవచ్చు. పలకీ గురించి చెప్పుకున్నాం కదా, అన్ని చోట్ల బోయిలు మోసే పలకీలే కావు, కొన్ని చోట్ల ఏనుగు అంబారీలు ఉంటాయి, అశ్వాలు ఉంటాయి, కొన్ని చోట్ల ఒంటెలు కూడా ఉంటాయి. తప్పదు, దేని మీద ఊరేగినా ఊరేగించినా అలంకృత ఆభరణ గాత్రము, అమ్మో చాలా పెద్ద పెద్ద మాటలు, అవేం కాదు, బాగా అలంకరించిన లోలాకులు, ముక్కెరలు, వీటితోటి ఒక అందమైన అపరంజి బొమ్మ, అపరంజి అంటే బంగారమే, అలా వెళుతుంది అనుకోండి, అప్పుడు మనసు ఊరికే ఉంటుందా, ఆవిడ కూడా వెళ్ళేది ఊరికే.

లోలాకులు, జుంకాలు, వాటిల్లో కానీ పడ్డాం అనుకోండి, ఓ పట్టాన బయటికి రాలేం. మరి చూపు ప్రసరణ, ఆభరణం మెరుపు అలా ఉంటాయి. అతి కష్టం మీద మనల్ని వారించడానికి కళ్ళ ముందు ఇలా ఇలా చేతులు ఊపే అనుకోండి, ఆ లోలాకులు ఉన్న ఆకృతులు వెంటనే దృష్టి కొంచెం మళ్ళుతుంది. మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళిపోతుందా, మళ్ళీ అక్కడికే వస్తుంది. రాగానే ఆహా అని అనిపిస్తుంది. ఇంత చేస్తే మన ముందు ఒకసారి ఇహ చూపు మరల్సోయ్యా అన్నట్టుగా ఊపిన చెయ్యి అలా పక్కకు వెళుతుంది. వెళితే మాత్రం

రాధకు మాధవుడైనా, సీతకు రాముడైనా, ఇంకోళ్ళకి ఇంకోళ్ళైనా, ఎవరికి ఎవరైనా ఏమైనప్పటికీ కూడా ఈ గాజుల గలగల వినగానే ఆ సడి సవ్వడి ఎక్కడో ఏదో మీటినట్టు, మీటేసినట్టే కాదు మారుమూల మాటేసినట్టు కూడా ఉంటుంది. సరే, రకరకాల గాజులు, రంగురంగుల గాజులు, రబ్బర్ గాజులు, మట్టి గాజులు, ఇవన్నీ ఒకప్పుడు గాజుల మలారం అని

వీధిలో వాటిని అమ్ముతూ తిరిగేవారు. వారిని పిలిపించుకొని చాలా జాగ్రత్తగా ఉడుపుగా గాజులు వారు తొడిగేవారు. ఈ తొడగడం అన్నది కేవలం అలంకారం కోసం అందం కోసమే కాదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా, ముఖ్యంగా సీమంత పెళ్లి కూతురికి గాజులు తొడగడం గాజుల పండగ. దీనివల్ల ఏమిటి, చేతులకి గాజులు ధరిస్తే చర్మంతో ఘర్షణ జరిగి రక్త ప్రసరణ మెరుగుపడుతుందట, శరీరాన్ని ఉత్తేజపరుస్తుందని దానికి సంబంధించిన నిపుణులు, మానసిక సమతుల్యతని కాపాడడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు, అంటే ఆ రంగంలో కృషి చేస్తున్న వాళ్ళ మాట. అసలు మాట వినకుండా ఎప్పుడు పుస్తకాల్లో తలదూర్చో లేకపోతే చేస్తున్న పనిలోనే నిమగ్నం అయిపోయి అలా ఉండేవాళ్ళ ముందు ఒక్కసారి గాజులు గలగల్లాడించి చూడండి, ఆడిన గాజుల సవ్వడి వినండి, మనసు ఎందుకో కలవరపడుతుంది, కల వరమైతే బాగుండనే ఆలోచనలో పడుతుంది. కవ్వించి నవ్వించి గాజుల గలగలని రువ్వించే వాళ్ళు ఉండాలే కానీ

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మన

0: కోసం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది. మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనప్పురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మధురిమ వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. అంశం గీతాభరణం. గీతాలే ఆభరణాలు, ఆభరణాలకు సంబంధించిన గీతాలే కాదు, గీత కూడా ఒక ఆభరణంగా, అభినయాభరణంగా చిత్రీకరించిన గీతం కూడా గీతాభరణమే. పల్లవించకపోతేనే చరణాలకు కూడా ఆభరణాలు ఉంటాయి కదా. మధ్యలో వచ్చే కదా అని నడమంత్రపు సిరి అనుకునేరు. కాదు కాదు,

అబ్బబ్బా నా ఒళ్ళు జల్లు జల్లు అన్నారే, నల్ల నల్లని మబ్బులో నల్ల సోకిల్ల, తెల్ల తెల్లని సందమామ.

మోవాకు చీర పెడతా, ముక్కు మీద ముద్దెడతా, కాపారం హోటలు కాడ కాపీ నీళ్లు తాపిస్తా. దొరగారు మా దొరగారు సై అంటే సరదాలు తీరుస్తా, దొరగారు సై అంటే సరదాలు తీరుస్తా.

నడుముకు వడ్డాణం చేయించడం. ఇది కొంచెం ఆలోచించవలసిన విషయమే. అందం ఆభరణం, స్వర్ణం సింగారం, తులతో గొద్దు వాటికేం

తూగుతాయి. కానీ తూగాల్సిందయ్యా ఏమిటి అంటే, అటు గ్రామీణ భాషలో చెప్పినా ఇటు పట్నవాసపు పలుకుల్లో పాడినా గ్రాముల్లో ఎంత ఏమిటి అని. ఆ ఎంతసేపు బంగారమైన ఏంటండి, వెండో వెండికూడదా ఏమిటి అంటే, వెండివి రాగాభరణాలు కూడా, ఈ రాగాభరణాలు కంకణాలు ఉంగరాలు ధరిస్తూ ఉంటే శరీరంలో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ శక్తి సమతుల్యమై కీళ్ళనొప్పులు రక్తపోటు నియంత్రణలో ఉంటాయి అని విజ్ఞుల వాచ్. మరి వెండి, వెండి కూడా అందుకే నడుముకి పైభాగంలో బంగారాన్ని ధరించు, ఆ దిగువ నుండి ఏ ఆభరణం ధరించినా దాన్ని వెండితో చేయించు అని శాస్త్రీయమైన మాట ఒకటి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సరే, ఇవన్నీ అలా పెడితే అటు తిరిగుంటే లేదా ఇటు గబుక్కని తిరిగేస్తే ఎలా నిలబడతారో తెలియదు కదా, ఎలా నడిచి వెళ్తారో తెలియదు కదా. నడిచి వెళుతున్నప్పుడు మనకి ముక్కరి కనిపిస్తుందా? లోలాకులు కనిపించవచ్చు, గాజులు అబ్బే వినిపిస్తాయి. మరి పట్టీలు, ఆ మడమల వేపు ఉన్న భాగం కనిపిస్తుంది. మరి ప్రస్ఫుటంగా కనిపించేది వినిపించేవి ఏమిటి అంటే, మూడు లోకాలకు ముగురమ్మల్లాగా మూడు జడకుప్పెలు, జడగంటలు. జతపాదాలు నడిచి వెళుతూ ఉంటే, జడగంటలు వినిపిస్తూ ఉంటే, గంటల జడ కోడెనాగులాగా కనిపిస్తూ ఉంటే, ఆ పైభాగంలో పాపిడి చేరు, దారిని చేరు ఆభరణం, ఇటు సూర్యుడు అటు చంద్రుడు, నిగనిగలాడే తలకట్టు ఆకాశంలాగా, నీలాకాశంలాగా, స్వర్ణకోశంలాగా ఇటు చంద్రుడు అటు సూర్యుడు, మధ్యలో పాపిడి బిళ్ళ. ఆహ్, అభౌతికమైన కాంక్షారహితమైన సౌందర్య లహరి అంతా కూడా ఆ జడగంటల సన్నని మ్రోత. నిలబడితే ఉండదు, కదలాడితే అంతకన్నా ఇంకోటేది బాగుండదు.

చేతులు విడిచిన చెలిమిని తలచి కుంగిపోవాలా, నే కుంగిపోవాలా, పున్నమిలాగా వచ్చిపో.

అదే లాభం లేదండి. ఎక్కడ అలాగ కూర్చున్నవారు లేచి పౌర్ణమిలాగా రావడం, పుష్కరమల్లే వచ్చి పోవడం, గోదావరి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రవహించడం, ఊపు అందుకుంటే కదా రూపు పూర్తిగా తెలిసేది. అలా కొంచెం కనబడితే కానీ ఆ జడగంటల సడీ వినబడదు, రూపు కనబడదు. చరణాల వెంట వెళ్ళాలి అంతే కదా, అంటే అడుగులలో అడుగు కదిపి వెళితే అప్పుడు కనబడ్డాలు వినబడ్డాలు. సరే, పల్లవిలోనే జడ కుప్పెలు ఆ కుచ్చులు జమిలిగా మెలిపడి కలబడి చూపులతో నిలబెట్టే అది కూడా చూద్దాం. ఆ సడి కూడా

ఈ జడగుప్పెలైనా జడగంటెలైనా జడ వారుగా ఉన్నప్పుడు, వాటికి పెట్టుకున్నప్పుడు ఇంకొక స్వర్ణాభరణాన్ని తాకుతూ కాకుండా దాటుతూ దిగువకి అల్లలాడుతుంటే ఆ కళ వేరు. ఇంతకీ తాకాల్సిన స్వర్ణాభరణం ఏమిటి అంటే, ఏదైతే జీర్ణశక్తి మెరుగుపరిచేలాగా మన పొట్ట లోపలి భాగాల్ని ఒక క్రమ పద్ధతిలో చేస్తూ నడుం నొప్పి నుంచి ఉపశమనం లభింపజేసేది, స్త్రీలకు అందం ఆరోగ్యం, నడుమునకు బంధం, అదే వడ్డాణం. ఆ వడ్డాణాన్ని దాటి ఉండే ఈ జడగంటలు ఇంకా దిగువకొస్తే ఇక్కడితో స్వర్ణపర్వం సమాప్తి అని అనుకుంటే కాదు, దాంతో మిగిలేది తృప్తి. మనం వచ్చేలోగా చెప్పుకోబోతున్న విశిష్టమైన ఆభరణం అదే కదిలి వస్తేనే ఉందని తెలుస్తుంది. ఒక సవ్వడి వల్ల కదలకపోతే అప్పుడు తెలుస్తుంది, ఒక తళుకు వల్ల. ఆ తళుకు ఉలుకు కలగలిపిన ఆ కులుకు ఇది గజ్జలు అంటే మువ్వలు. ఆ మువ్వలు చిన్నవిగా ఉంటే అవి పట్టీలు లేదా పట్టాలు. పాదాలు పట్టాలెక్కేయి అంటే వినేవాళ్ల గుండె లయలు తప్పేయని, ఎందుకంటే అవి అంత లయబద్ధం, వినేవాళ్ళకి హృదయ భద్రం.

ఆ నేర్పించే గురువును వెతుక్కుంటూ ఆ పాదాలు అలా కదిలిపోతున్నాయి. కానీ ఈ హడావిడిలో ఒక చిన్న సంఘటన జరిగిందనుకోండి, అబ్బే విచారించక్కర్లేదు. దాని గురించి వెతుక్కోవడం అన్నది పెళ్లి పందిట్లో బిందెలో ఇద్దరూ చేతులు పెట్టి ఎవరికి దొరికితే వాళ్ళదే ఆధిక్యం అని ఆనందిస్తారు. దొరికేలా చేసి నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచేలా చేయడం కూడా తెలివితేటలతో కూడిన సామర్థ్యాధిక్యం. ఇందుకే ఏం పడిపోయి ఉంటుందంటారు, చెప్పాలేంటి వేరే. వేలల్లో మరీ ఖర్చు అయిపోకపోయినా వేలికి తొడుక్కోవలసిందే. విశేషం ఏంటంటే స్త్రీలకైనా పురుషులకైనా ఇది ఆభరణం.

హృదయం పదిలం, నిజమే. అదొక్కటే నికార్సైన కరగని తరగని, వెల ఎరుగని, విలువల గని అయిన ఆభరణం. తెల్లవారుతోందనుకోండి, ఆ వేళ సూర్యుడు ఉదయాభరణం. సాయంత్రం అవుతూ ఉంటే చుక్కల అల్లికతోటి అందమైన నగ నగమునకు, అంటే ఆకాశానికి అమరిక, అది అలంకారం. ఇంకాసేపు ఉంటే ఆ తిథిని బట్టి నెలవంకైతే చెప్పేదేముంది, పూర్తి చంద్రుడైతే

అదొక పథకంలాగా ఫలకంలాగా. పున్నమైతే ఇవాళ చూడండి ఆకాశంలో అటు గులాబీ ఇటు పాలమేగడ ఈ రెండిటిని మేళవించి బింబంలాగా ఎవరు ప్రతిష్ఠించారో ఆకాశ వనిత మెడలు అని అనుకుంటాం. ఇవన్నీ సహజమైన ప్రాకృతికమైనటువంటి ఆభరణాలు ఉంటాయి. సృష్టి ఆరంభం నుండి పునఃసృష్టికి ప్రారంభం జరిగే వరకును ఒక్కోసారి ఆభరణాలు వెండైనా బంగారమైనా, అబ్బా ఇవన్నీ ఇప్పుడు అవసరమా అనిపించే సమయం, రసమయం, మధుర సమయం కూడా ఉంటుంది. అన్నీ మాటల్లో చెప్పలేం కదా.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మధుమంజరి.

భలే అబ్బాయిలు చిత్రం నుండి పి సుశీల గానం విన్నారు. అదే స్వరంతో పిబి శ్రీని వాయిస్ లేత మనసుల చిత్రం నుండి.

జయసింహ చిత్రం నుండి ఘంటసాల పీలీల.

చిత్రం జయభేరి, వినది ఘంటసార స్వరాధ్యాయుడు. మధుమంజరి విన్నారు. మరికొన్ని పాటలు ఇదే ప్రసారంలో హిందీ చలనచిత్రాల నుండి 12:40. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30గా వస్తోంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. జన్ధన్ యోజన అపూర్వమైన స్థాయిని, పరివర్తనాత్మకమైన ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో దీనివల్ల అపూర్వమైన సాధికారత సాధించగలిగామని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 317,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమానత్వ కార్యక్రమంగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద 78% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరుటున్నాయి. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలను తన సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా శక్తివంతులను చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు గడుపుతారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కెంట్లోని శాస్త్రీ స్మారక చిహ్నాన్ని కూడా సందర్శిస్తారు. తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రీ స్మారక చిహ్నం నగరంలోని శాస్త్రీ వీధిలో ఉన్న భారత్ 3వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కాంస్య విగ్రహం, 1976లో ఆవిష్కరించిన ఈ స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. స్థానిక ఉజ్బెకిస్తాన్ శిల్పి యాకోవ్ షాపిరో ఈ కాంస్య విగ్రహానికి రూపకల్పన చేశారు. అక్కడ నివాళులు అర్పించేందుకు వచ్చే భారతీయ ప్రయాణికులు, దౌత్యవేత్తలు, వ్యాపార సందర్శకులకు తాష్కెంట్లో ఈ ప్రదేశం అత్యంత ప్రముఖమైన చోటుగా ఆవిర్భవించింది. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లో మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ సందర్శిస్తారు. భారత ప్రజల సాహిత్య చరిత్ర, అభివృద్ధి దశలపైన, ముఖ్యంగా హిందీ ఇతర భారతీయ భాషలపైన ఈ కేంద్రంలో విద్యా పరిశోధనలు జరుగుతాయి. ఉజ్బెకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. ఆమె తన పర్యటనలో భాగంగా షికాగో, ఆష్విల్, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో ఎంపిక చేసిన కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలను కూడా ఆర్థిక మంత్రి నిర్వహిస్తారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చల్లో ప్రముఖంగా దృష్టి కేంద్రీకరిస్తారు. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందినవారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. నేపాల్ టిబెట్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. సరిహద్దులో ఇరువైపులా 1468 మందికి పైగా గల్లంతయ్యారని అంచనా వేస్తున్నారు. నేపాల్లో 910 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు వెల్లడించగా, టిబెట్లో మరో 558 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పారు. ప్రభావిత జిల్లా నుంచి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను ప్రమాదం అనంతరం భారత్ భారీగా రక్షణ చర్యలను చేపట్టింది. నేపాల్లో ఉన్న 290 మంది భారతీయ పౌరులతో ఇంతవరకు ఇంకా కమ్యూనికేషన్ ఏర్పడలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కనిపించకుండా పోయిన భారతీయుల్లో జల విద్యుత్ ప్రాజెక్టు కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటక బృందాలు ఉన్నాయి. వారి ఆచూకీ తెలుసుకోవడానికి రక్షణ చర్యలు సమన్వయం చేసేందుకు మన దేశం అత్యవసరం.

0: చేస్తున్న ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 84 మంది పౌరులను రక్షించినట్లు తెలుస్తోంది. అందులో త్రిశూలి 1 రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి భారత్ తరఫున పూర్తి మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతం భారతదేశ జ్ఞానం, తత్వశాస్త్రం, నాగరికతలకు చెందిన కాలాతీతమైన భాష అని, ఇది దేశంలో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, బౌద్ధిక సంప్రదాయాన్ని మరింతగా పెంపొందించిందని చెప్పారు. భవిష్యత్ తరాలను శాశ్వత జ్ఞాన సంప్రదాయంతో అనుసంధానించాలని, ఆధునిక ప్రపంచంలో సంస్కృత భాష ప్రాముఖ్యతను పెంపొందించాలని, సంస్కృతంలో ఉన్న అమూల్యమైన నిధిని సంరక్షించి ప్రోత్సహించాలని, ప్రచారం చేయాలని ఉపరాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశమిస్తూ సంస్కృత భాష కాలాతీతమైన సమృద్ధిని గుర్తు చేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారని తెలియజేశారు. భారతదేశ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతకు సంస్కృతం నిరంతర వాహకంగా ఉందని, దాని సానుకూల ప్రభావం ఇప్పటికీ అనేక రంగాల్లో కనిపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం నేర్చుకుంటున్న, బోధిస్తున్న వారికి, భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈరోజు రక్షాబంధన్ పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో భారతీయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ పవిత్ర సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అంతర్భాగంగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీవితంలో ప్రతి సంబంధానికి నమ్మకం, సహానుభూతి, పరస్పర సహకారమే పునాది అని రక్షాబంధన్ గుర్తు చేస్తుందని రాష్ట్రపతి చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జమ్మూకాశ్మీర్లో వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్ర ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా విజయవంతంగా ముగుస్తుంది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో పవిత్ర చడి ముబారక్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది పెహల్గాం బల్తల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని పవిత్ర మన్సు శివలింగాన్ని దర్శించుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7 ప్రదేశాల్లో 24 అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం 8.78 గిగావాట్లు. మరో 9 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నట్లు అణుశక్తి శాఖ తెలియజేసింది. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా వైద్య రంగం, వ్యవసాయం, వివిధ పారిశ్రామిక లక్ష్యాలకు తోడ్పడుతూ భారత్ అభివృద్ధి ప్రయాణంలో అణుశక్తి ఒక ముఖ్యమైన అంశంగా అవతరించిందని అణు ఇంధన శాఖ తెలియజేసింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక గూఢచర్య నెట్వర్క్ను భగ్నం చేశారు. సోషల్ మీడియా వేదికగా 2024 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పిఐఓ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఒక దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దంపతులు భారతీయ సిమ్ కార్డులను సేకరించి దుబాయ్ మీదుగా పాకిస్తాన్కు పంపడం ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లకు లాజిస్టికల్ మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సిమ్ కార్డులను పాకిస్తాన్ ఆపరేటర్లు వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు, భారతీయులకు సందేశాలు పంపించేందుకు ఉపయోగించారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై మన దేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జన్ధన్ యోజన 13వ వార్షికోత్సవం సందర్భంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆహ్ చిత్రం నుండి లతా మంగేష్కర్ గానం విన్నారు. మొహమ్మద్ రఫీ గళంలో దోస్తి చిత్రగీతం.

కార్యక్రమం ఇంతకుముందు విన్న పాట అభిమాన్ చిత్రం నుండి మహమ్మద్ రఫీ లతా మంగేష్కర్ గానం చేసింది. ఇప్పుడు వింటున్న ఈ గీతం కిషోర్ కుమార్ స్వరంలో.

కిషోర్ కుమార్ గానం విన్నారు. వినబోతున్నది ముఖేష్ లతా మంగేష్కర్ చిత్రం మిలన్.

0: గీతాదత్ మొహమ్మద్ రఫీ యుగళ గీతం వినబోతున్నారు ఆర్ పార్ చిత్రం నుండి.
1: मोहब्बत कर लो जी भर लो आज किसने रोका है पर बड़े गजब की बात है इसमें भी धोखा है मोहब्बत कर लो जी भर लो.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో జన్ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గొప్ప ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2014లో ఇదే రోజున జన్ధన్ యోజనను ప్రారంభించగా ఈ పథకం కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవగా వాటిలో 3,17,000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంగా జన్ధన్ యోజన దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ పథకం కింద తెరిచిన ఖాతాల్లో 78% గ్రామీణ పాక్షిక పట్టణ ప్రాంతాలకు చెందినవని, సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్తులు కాలుష్యం నుంచి కాపాడాలంటూ చేసిన విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆదేశాలతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంబంధిత సంస్థలో తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమలో యంత్ర పరికరాల ప్రారంభ సమయంలో కలప వ్యర్థాలను ఇంధనంగా వినియోగించడం వల్ల కాలుష్య వాయువుల ద్వారా కృష్ణంపాలెం గ్రామం పునరావాస కాలనీ వైపు వ్యాపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాలుష్య నియంత్రణ పరికరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం శుద్ధి చేసిన ఉద్గారాలను తగిన ఎత్తులోని చిమ్నీ ద్వారా విడుదల చేసిన తర్వాతే కార్యకలాపాల ప్రక్రియ చేపట్టాలని అధికారులు సంస్థ యాజమాన్యానికి సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 6 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పాత వ్యర్థాల తొలగింపు, వ్యర్థాల శుద్ధి కేంద్రాల ఏర్పాటు పనులపై అమరావతి సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 150 లక్షల టన్నుల పాత వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తున్నామని తెలిపారు. ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ 2 ఏళ్లలోనే వెలిగొండ ప్రాజెక్టులోని ఫీడర్ కెనాల్కు సంబంధించి 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేశామని వివరించారు. వెలిగొండ నిర్వాసితులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలియజేస్తూ,
1: 2026 ఆగస్టు కల్లా వెలుగొండను పూర్తి చేసి ప్రకాశం ఉమ్మడి జిల్లాకు సాగు త్రాగునీరు అందించాలి ఒక లక్ష్యం నిర్దేశించడం, 2,250 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించి 2025 ఆ ఫీడర్ కెనాల్ కు సంబంధించినటువంటి 5.3 కిలోమీటర్ల సిసి వాల్ నిర్మాణం చేసి 11 కిలోమీటర్ల లైనింగ్ ను పూర్తి చేసాం. 31వ తేదీన వెలుగొండ ప్రాజెక్టు ని అందించేటువంటి కార్యక్రమం సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడలరేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు ఈరోజు రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రభుత్వ సహకారంతో పశ్చిమ బెంగాల్ నుంచి అధికారులు వారిని కాకినాడకు తీసుకువచ్చారు. ఈ నెల 3వ తేదీన చేపల వేటకు వెళ్లిన వారి బోటు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టి వద్ద మత్స్యకారుల ఆచూకీ గుర్తించారు. వారిని రాష్ట్రానికి తీసుకురావడంతో కాకినాడకు చేరుకున్న మత్స్యకారులకు స్థానిక శాసనసభ్యులు వి కొండబాబు, మండలి సభ్యులు రాజశేఖర్ స్వాగతం పలికారు. అభివృద్ధికి రహదారులే కీలకమని, ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు రహదారి అనుసంధానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జాతీయ రహదారి NH 26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్త వలస వరకు 8 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సుమారు 4,43,00,00,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నామని చెప్పారు. రహదారి నిర్మాణం పూర్తయితే పలు గ్రామాలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులతో కలిసి ఆయన ఈరోజు ఉదయపు నడకలో పాల్గొన్నారు. అనంతరం మాధవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలని పివిఎన్ మాధవ్ సూచిస్తూ,
2: జ్ఞాన భండారమైన ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో తిరగటం జరిగింది. అలాగే ఇంకో పక్క ప్రకృతి అందాలు, వృక్ష సంపద ఉంది. కొంచెం అద్భుతమైన వాతావరణంలో ఉదయాన్నే ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన వాతావరణం జోడవటం ఏదైతే ఉందో నిజంగానే చాలా సంతోషం. అందరూ కూడా తప్పనిసరిగా ఫిట్ గా ఉండడానికి ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఆ మూవ్మెంట్ లో మనందరం కూడా తప్పనిసరిగా భాగస్వాములు అవ్వాలి. ఆ విధంగా నేను ప్రతిరోజు యోగా చేయటం, అలాగే వాకింగ్ చేయటం నిత్య విధిగా మార్చుకోవాలి. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేయడానికి మనం కారణం అవసరం.
0: జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అరణ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ వృక్ష విస్తీర్ణాన్ని 50% పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఏపీ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నాగబాబుకు ఈ బాధ్యతలు అప్పగించగా ప్రభుత్వం ఆయనకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించింది. తిరుపతిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. తారకరామా స్టేడియం నుంచి NTR సర్కిల్ వరకు సాగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తిరుపతిని మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్యా క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, SIR ప్రక్రియలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. పుట్టపర్తిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియ, అధికారులు చేపడుతున్న చర్యలపై జిల్లా ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలకులతో కలిసి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనర్హులు, మరణించిన వారి పేరు నమోదులను పరిశీలించాలని సూచించారు. చేనేతల సంక్షేమం, ఆర్థిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నేతన్న సేవల పథకం అమలుపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో జన్ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
6: చెప్పండి.
5: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
6: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
5: కానీ ఇది ఎలాగవుతుంది?
6: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
5: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
6: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: అంతేనా?
6: అంతే.
5: అర్థమైంది.
6: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
7: ఆర్బీఐ అంటుంది,
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
9: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
8: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
9: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
8: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
9: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
10: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈరోజు రాఖీ, ఈ రాత్రి పౌర్ణమి. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళావాణిలో ఇప్పుడు రక్షాబంధనం అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి సంభాషణ వింటారు.
1: హలో మానస, ఓయ్ బహ్, ఏంటి అంత మొలిగిపోయి చిత్రగుప్తుడు చిట్టాలా రాసేసుకుంటున్నావు? ఏంటవి?
2: ఓ రారా శ్రీదేవి. ఏం లేదు, ఈరోజు మార్నింగ్ బాగా కలెక్షన్స్ వచ్చాయి కదా, వాటితో ఏం చేద్దామా, ఏం కొనుక్కుందామా అని ఒక లిస్ట్ రాసుకుంటున్నాను అన్నమాట.
1: అవునులే, ఎంతైనా నువ్వు ముద్దుల ఆడపడుచువి కదా, ఇంతమంది అన్నదమ్ములకి ఒక్కరితే కాబట్టి అదృష్టం అంతా నీదే. అంటే ఈరోజు నీ పర్స్ అంతా కళకళలాడిపోతుందన్నమాట.
2: అంతేగా అంతేగా.
1: అయితే వాటితో నువ్వు కొనుక్కోవడానికి ప్లాన్ చేస్తున్నావు, ఈవినింగ్ అలా వెళ్ళి పార్టీ చేసుకునొద్దామే.
2: తప్పకుండా. మరి ఆనందం అంటే మనం ఒక్కరితో సరిపోదు కదా, అందరితో పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది అంటారు కదా.
1: మరి సంతోషాన్ని అయితే అందరితో పంచుకోవాలి,
2: అందుకే సాయంత్రం అలా వెళ్ళొద్దాం.
1: మరి చూడు మాన్స, రక్షాబంధనం అంటే మనం అన్నదమ్ములకి కడితే వాళ్ళు మనకి ఇచ్చే కానుకలే కాదు కదా, ఒక ప్రేమ, అభిమానం, ఒక ఆప్యాయత ఉంటుంది. నీకు తోడుగా అండదండగా నేనున్నాను అని వాళ్ళిచ్చే భరోసా ఉంటుంది చూడు. వాటి ముందు అన్ని కానుకలు దిగదుడిపే కదా.
2: సరిగ్గా చెప్పావు శ్రీదేవి. మనకిప్పుడు రక్షాబంధనం అనుకుంటున్నాం కదా, రక్ష అంటే ఏంటి, కాపాడటం అని వస్తుంది. బంధనం అంటే అది ఒక బంధం, ఆ బంధంతోనే అన్నదమ్ముల్ని మనం బంధిస్తున్నామనే చెప్పుకోవచ్చు. రక్షణతో కూడిన బంధమే ఈ రక్షాబంధనం. అయితే ఈ బంధంలో ఎవరు ఆపదలో ఉన్నా లేదా కష్టంలో ఉన్నా, మానసికంగా శారీరకంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా, ప్రతి పరిస్థితుల్లో కూడా మేము అండదండగా ఉంటాము అని ఒక విధంగా వాళ్ళకిచ్చే హామీ అన్నమాట.
1: చాలా బాగా చెప్పావు మానస. చూడు, ఇప్పుడు మానవ సంబంధాలన్నీ డబ్బు చుట్టూనే ముడిపడి ఉన్నాయన్నట్టు ఉంటున్నాయి కదా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటున్నారు. ఆ ప్రేమలు ఆప్యాయతలు ఉండటం లేదు. ఈ రక్షాబంధనం నాడైనా ఎన్ని ఉన్నా, మనలో ఎటువంటి విభేదాలున్నా ఒక్కటిగా అయి కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇంకా నువ్వు రక్ష అన్నావే చూడు, ఎన్నో రకాలుగా మనం భగవంతుంది కావచ్చు ఏవైనా రక్షా సూత్రాన్ని కట్టుకుంటాం, అంటే మనకి ఎటువంటి ఆపద రానివ్వకుండా ఇవి కాపాడుతుంది అన్న నమ్మకం.
2: సరిగ్గా చెప్పావు శ్రీదేవి.
1: నువ్వు అన్నట్టు అన్ని వేళలా అండదండగా ఉండడమే రక్ష. ఒకరికొకరు నేనున్నాను అని ఇచ్చే భరోసా ముందు అన్నీ దిగదుడిపే కదా. చూడు, ఒక మాట సాయం కావచ్చు, ఒక పని సహాయం కావచ్చు, ఏదైనా మనకు అందగానే అబ్బా నా వాళ్ళు నా కోసం ఏమైనా చేస్తారు అన్న ఫీలింగ్ ఉంటుంది చూడు, ఎంత బాగుంటుంది కదా.
2: బాగా చెప్పావు శ్రీదేవి. నిజం చెప్పాలంటే రక్షాబంధనం అనేది లేదా రక్షాబంధనం అనేది అన్న చెల్లెళ్ళు అక్కాదమ్ముళ్ళు మధ్య ఉండే సంబంధానికి ప్రతీకగా చెప్తాం. అయితే ఇక్కడ రక్త సంబంధం కాకపోయినా ఈ బంధం ఎంత గట్టిది అంటే శ్రీకృష్ణుడు ద్రౌపదిని చూస్తే తెలుస్తుంది. అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని గుర్తు చేసే ప్రసిద్ధ కథల్లో వీరి కథ కూడా ఒకటే. ద్రౌపది కృష్ణుడిని ఎంతో ఆప్యాయంగా అన్నగా భావించేది కదూ. మరి ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో అక్కడున్న పెద్దవారి నుంచి పిన్నవారి వరకు కూడా చూస్తూ అలా నిస్తేజులైపోయిన ఆ క్షణంలో అక్కడ లేకపోయినా కూడా శ్రీకృష్ణుడు పిలవగానే వెంటనే ద్రౌపదికి సహాయాన్ని అందించాడు, అండగా నిలిచాడు. అది నిజమైన బంధం, నిజమైన రక్షణ కూడా.
1: మరి ఇలా చెప్పుకుంటూ పోతే మానస, తొలిగా రక్ష ఎవరు ఎవరికి కట్టుంటారంటావు?
2: ఈ ప్రశ్నకు సమాధానం ఒక పాట విన్నాక చెప్తా, ఏమంటావు?
1: తప్పకుండా త్వరగా వినిపించేసేయి.

0: పాట అయితే వినేశాం కదా మనస, త్వరగా చెప్పు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం. అంటే అదే, తొలిగా ఎవరు రక్షణ కట్టారన్నది.
1: చెప్తున్నా చెప్తున్నా, పూర్వం దేవతలు రాక్షసులు ఉండేవారు కదా, వాళ్ళిద్దరికీ మధ్య పుష్కరకాలం యుద్ధం సాగిందట. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన కుటుంబం అంతటినీ కూడా కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడంట. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని అందించింది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి, అందుకే పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి ఆ రక్షను దేవేంద్రుడి చేతికి కట్టిందంట. ఇది గమనించిన దేవతలందరూ వారు కూడా పూజ చేసిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపించారంట. అంతే, సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందాడు. సచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు కూడా చెప్తున్నాయి.
0: చూడు, రక్షాబంధనం సమయంలో ఒక శ్లోకం కూడా చెప్పుకుంటారు. ఆ శ్లోకం చెప్పుకునే ముందు దాని వెనుకున్న కథేంటో కూడా తెలుసుకుందాం. చూడు, శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటే పాతాళంలో ఉండిపోతాడనమాట. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకుపోతుంది. అందుకే రక్షాబంధనానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. మరి నేనన్నానే రక్షాబంధనం రోజు శ్లోకం చదువుతారని.
1: శ్రీదేవి నువ్వు అన్న శ్లోకం ఇదేనా? ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షే మాచల మాచల. ఓ రక్షాబంధమా, మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తినే బంధించావు, కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను రక్షణకై, అంతేనా?
0: సరిగ్గా చెప్పావు మాన్స. చూడు, రాఖీ కట్టడం అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఎంత ఉత్సాహపడిపోతారు, ఎందుకంటే రాఖీ కట్టగానే వాళ్ళేవో కానుకలిస్తారు కదా అని. కాకపోతే ఈ రాఖీ కట్టడానికి కూడా ఒక విధానం ఉంటుంది మానస. చూడు, రాఖీ కట్టే ముందు సోదరుడికి బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టిన తర్వాత రాఖీని కట్టి పెద్దవాడనుకో అన్నదమ్ముడు వాడితో అక్షింతలు వేయించుకొని ఆశీర్వచనం తీసుకోవాలి. లేదు, వాళ్ళకన్నా చిన్నవాడు సోదరుడంటే సోదరుని తలపై అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. అలాగే తీపిని, ఏదైనా పాయసం కావచ్చు లడ్డూ కావచ్చు, అన్నదమ్ముడు నోటికిచ్చి మంగళహారతి కూడా ఇవ్వాలి. తెలుసా, ఇది రాఖీ కట్టే విధానం అనమాట. అంతేగాని ఏదో రాఖీ కట్టేశాం నాకు కానుకలిస్తావా లేదా అని కాకుండా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తే వాళ్ళు కూడా హాయిగా ఉంటారు, ఈ కట్టిన సోదరు కూడా హాయిగా ఉంటుంది కదా.
1: బాగుంది శ్రీదేవి. సింపుల్గా గుర్తు పెట్టుకోవాలంటే కుంకుమ బొట్టు పెట్టి ఇందాక చెప్పిన శ్లోకం చదివి రాఖీ కట్టి తర్వాత అక్షింతలు తీసుకుని హారతిచ్చి స్వీట్ తినిపించుకోవాలన్నమాట.
0: మరి ఏదైనా చేస్తున్నావు అంటే దాని పద్ధతి ఏవైతే ఉంటుందో ఆ పద్ధతి ప్రకారం చేస్తే అందంగా ఉంటుంది కదా.
1: ఆ శ్రీదేవి నిజమే. నీకు ఇంకో విషయం చెప్పనా, ఉపకర్మ. భారతదేశంలో జంధ్యం మార్చుకోవడం అనేది కూడా ఆచారంగా వస్తుంది ఈ రోజుని.
0: అందుకేగా రాఖీ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి కూడా అంటారు. కొందరు యజ్ఞోపవేతాన్ని ధరిస్తారు కదా, మరి ఈ రాఖీ పౌర్ణమి రోజే పాత యజ్ఞోపవేతాన్ని విడిచి కొత్తదాన్ని ధరిస్తారనమాట. ఇంకా ఇదే కాదు మానస, శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతి కూడా ఉంటుంది. హయగ్రీవుడనే ఒక రాక్షసుడు దేవిని గురించి తీవ్ర తపస్సు చేస్తాడనమాట. ఆ తపస్సుకు మెచ్చి దేవి వరం కోరుకోమంటే మనకు తెలిసిందేగా రాక్షసులు ఏం వరం కోరుకుంటారు, మరణం అన్నది ఉండకూడదని. మరి మరణం లేకుండా అడగగానే దేవి అది సాధ్యపడదని చెప్పిందనమాట. అప్పుడు ఆ రాక్షసుడు ఏమడుగుతాడంటే, అలా అయితే నాకు హయగ్రీవం అంటే గుర్రపుతల ఉన్నవాడి చేతిలో మాత్రమే మరణం సంభవించేలా అనుగ్రహించమని కోరుతాడు. అమ్మవారు అలాగే తదాస్తు అని దీవించి అంతర్ధానం అవుతుంది. మరి గుర్రపుతల ఉన్నవాడైతే అప్పటి కాలంలో ఎవరూ లేరు కాబట్టి ఈ రాక్షసుడు దేవతలందరినీ ముప్ప తిప్పలు పెట్టేవాడనమాట. ఆయన ధాటిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. విష్ణుమూర్తి ఆ రాక్షసుని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా కూడా ఫలితం లేకపోయింది. మహావిష్ణువు ధనస్సుని బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి ఆ బాణం అగ్రభాగాన వాలి అలా నిద్రపోయాడట. విష్ణుమూర్తిని నిద్ర లేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే దేవతలంతా ఏం చేశారట, వమ్రి అనే ఒక కీటకాన్ని పంపి ధనస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే ఆ తాడు వదిలే విల్లు కదిలి విష్ణుమూర్తికి మెలకు వస్తుందని వాళ్లనుకున్నారు. కాకపోతే వారి ఆలోచనలకు విరుద్ధంగా ఆ వమ్రి అనే కీటకం తాడును కొరకగానే దేవతలు ఊహించిన విధంగా వింటికున్న బాణం విష్ణు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణుమూర్తి యొక్క తల ఎగిరి ఎటో పడిపోయిందనమాట. దేవతలు ఎంత వెతికినా ఆ తల దొరకలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవికై ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. అప్పుడు దేవతలు అలాగే చేశారు. ఆ గుర్రపు తలతో సజీవుడైన విష్ణుమూర్తి హైగ్రీవుడుగా మారి రాక్షసుణ్ణి సంహరించి విజయాన్ని పొందారు. ఆ విష్ణుమూర్తి లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. మరి ఇది అనమాట హైగ్రీవుని యొక్క కథ.
1: చాలా బాగుంది శ్రీదేవి.
0: మరి హైగ్రీవుణ్ణి పూజించడం వల్ల జ్ఞానం లభిస్తుందని అంటారు. అందుకే ఈ రాఖీ పౌర్ణమి రోజు పిల్లలందరి చేత హైగ్రీవుణ్ణి ప్రార్థింపజేయాలి. మరి మాన్సా, మరో పాట విన్నాక మరిన్ని విషయాలు చెప్పుకుందామా?
1: తప్పకుండా శ్రీదేవి.

0: శ్రీదేవి, ఈ పండుగను ప్రధానంగా భారతదేశంలో ఉత్తర పశ్చిమ ప్రాంతాలతో పాటు నేపాల్, పాకిస్తాన్, మారిషస్ ఇలాంటి దేశాల్లో కూడా హిందువులు జరుపుకుంటూ ఉంటారు. వీరితో పాటుగా జైనులు కూడా రాఖీ పండుగను పవిత్రంగా భావిస్తారు. జైన పూజార్లు భక్తులకు జంధ్యాలను అందిస్తారన్నమాట. అలాగే తోబుట్టువుల ప్రేమకు అంకితమైన ఈ పండుగను సిక్కులు రకర్దీ లేదా రకరీగా జరుపుకుంటారన్నమాట. ఇలా ఎన్నో రకాల మతస్థులు కూడా ఈ రాఖీ పండుగను వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలకి అనుగుణంగా జరుపుకుంటూ వస్తున్నారు. కానీ శ్రీదేవి, ఇలాంటి రాఖీ పండుగలు లేదా పండుగలు ప్రత్యేకంగా ఎందుకు జరుపుకుంటారంటావు?
1: సోదరి సోదరుడు శ్రేయస్సు, ఆరోగ్యం, క్షేమం కోసం ప్రార్థిస్తూ వాళ్ళు మణికట్టుపై రాఖీ కడుతుంది కదా, మరి అలాగే ప్రతి సోదరుడు బహుమతులు అందిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి హాని కలగకూడదు, వాళ్ళు ఆయురారోగ్యంతో సంతోషంగా ఉండాలని ప్రతి సోదరి తన సోదరుడు కోసం కోరుకుంటుంది. అలాగే సోదరుడు కూడా తన సోదరి, తన కుటుంబం చాలా చల్లగా ఉండాలని, ఎల్లవేళలా బాగుండాలని వాళ్ళు కూడా కోరుకుంటూ వాళ్ళకి చేతనే సాయం చేస్తూ వీళ్ళకి అండగా మేమున్నామన్న భరోసాన్ని అయితే ప్రసాదిస్తారు కదా మనసా?
0: సరిగ్గా చెప్పారు శ్రీదేవి. ఈ కాలంలో నిజం చెప్పాలంటే ఎవరు ఏ ప్రదేశంలో ఉంటున్నారో తెలియట్లేదు. ఎక్కడెక్కడి నుంచో సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుకోవడం కూడా జరుగుతూ వస్తుంది. ఇలాంటి సమయాల్లో ఇలాంటి పండుగలు చాలా ముఖ్యమైనవి. ఎందుకు అంటే ఇలాంటి పండుగ రోజైనా అందరూ కలిసి ఒకే చోట మాట్లాడుకుంటూ, కలిసి భోంచేస్తూ, వాళ్ళ వాళ్ళ జీవితాల గురించి చర్చించుకుంటూ, కష్టసుఖాలను పంచుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతారు కదా.
1: నిజమే మాన్స, ఏడాది పొడుగునా ఏదో ఒక కార్యక్రమాలు బిజీ అని అంటూ ఉంటారు. కనీసం ఈ రోజైనా సోదరులతో మాట్లాడడం ద్వారా వాళ్ళతో ఉన్న మన బంధాన్ని బలపరుచుకోవచ్చు. అంటే నువ్వు అన్నావే, ఎక్కడో ఉన్న సోదరుల్ని కలవలేకపోవచ్చు, కానీ కనీసం మనకి చేతిలో ఫోన్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, మరి వీడియో కాల్ చేసి కూడా చూసుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా చెప్పడం ద్వారా మన బంధువులు ఎవరు, మేనమామెవరు అన్న సంగతి కూడా తెలుస్తుంది కదా.
0: బాగా చెప్పావు.
1: అందుకే మన పండుగలన్నీనా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది, వాటిని మనం ఆచరించి ముందు తరాల వాళ్ళకి అందిస్తూ ఉండాలి.
0: నిజమే శ్రీదేవి. రాఖీ అనేది ఒక దారమే కాదు, మనం ఆ దారంతో కట్టేది ఒక ముడి మాత్రమే కాదు, అది కులం, మతం, జాతి ఇలాంటి హద్దులను దాటిన ప్రేమ, రక్షణ, అలాగే అనుబంధానికి సంబంధించిన ఒక పెద్ద వేడుక. దీన్ని సాంప్రదాయబద్ధంగా అందరూ ఆనందంగా జరుపుకోవాలనే కోరుకోవాలి. నేను రాఖీ పండుగ అని చెప్పి మా అన్నయ్యలు, తమ్ముళ్ళు వీళ్ళందరూ వస్తారని స్వీట్లు చేశాను, పట్టుకొని వస్తాను, తిందుగాను యాగు.
1: తప్పకుండా, నువ్వు చేసిన స్వీట్ ఎప్పుడు నాకు ఇష్టమే.
0: అయితే కొన్ని ఇంటికి కూడా పట్టుకెళ్దువు, ప్యాక్ చేసిస్తాను.
1: మరి ఈ శుక్రవారం అయితే మనకి రక్షాబంధనం జరుపుకున్నాం కదా, మరి వచ్చే శుక్రవారం కూడా ఒక బహు చక్కని పండుగ ఉంది మానస, అదేంటో చెప్పు.
0: చిన్ని చిన్ని చిన్ని కృష్ణుడు. మరి ఆ బుజ్జి కృష్ణుడు పుట్టినరోజుని మర్చిపోగలమా చెప్పు
1: కదా. మరి వచ్చే వారం జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మళ్ళీ మన శ్రోతలందరితో కలిసేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుందామా?
0: తప్పకుండా.
1: మరి వచ్చే వారం మీ ముందుకు వచ్చేంత వరకు మీ నుండి సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి,
0: మీ మానస.
2: రక్షాబంధనం అంశంగా శ్రీమతి ద్వయం, డివి మానస, డి శ్రీదేవుల సంభాషణ విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం, పి సుశీల గళంలో బంగారు చెల్లెల చిత్రం నుండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వాతావరణ సమాచారం. వాల్తేలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట 28.9 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట 28.6 డిగ్రీల సెల్సియస్. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుండి ఓ మోస్తరు వాన కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా కురుస్తుంది. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం. శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గారి గానం. ఎంఎస్ఎన్ మూర్తి గారు వయోలిన్. డాక్టర్ వంకాయల వెంకటరమణమూర్తి గారు మృదంగం. ముందుగా హరికాంభోజి రాగంలో త్యాగరాజస్వామి వారి రచన దినమణి వంశ ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా జంజోటి రాగ జావళి మరులుగొన్నదిరా తాళం మిశ్రచాపు.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి బి ఇందిర కామేశ్వరరావు గారి గానం విన్నారు. ఎంఎస్ఎన్ మూర్తి గారు వయలిన్, డాక్టర్ వంకాయల వెంకటరమణమూర్తి గారు మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మొదటి ప్రసారం మీరు ఇంతవరకు విన్నారు. అనంతర ప్రసారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం 5 గంటలకు మొదలు. అంతవరకు ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3:54. శ్రోతలకు నమస్సులతో సెలవు.

చదువు అనేది మనం ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం అన్నారు నెల్సన్ మండేలా. అజ్ఞానం నుండి వెలుతురు వైపు ప్రయాణమే విద్య. సంపాదన కోసం కాదు, సంస్కారం కోసం చదవండి. విద్య మనిషిని పరిపూర్ణి చేస్తుంది. ఈరోజు నువ్వు కష్టపడి చదివితే రేపు నీ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు సులభంగా ఉంటుంది. విద్య యొక్క ఉద్దేశ్యం ఖాళీ మనస్సును తెరిచిన మనస్సుగా మార్చడం అని మాల్కమ్ పోప్స్ అన్నారు. మరి విద్య అంటే ఏదో సంపాదన కోసమో లేదో ఏదైనా ఉద్యోగం చేయాలనో మాత్రమే కాకుండా, విద్య అనేది మన జీవితం పరిపూర్ణం కావడానికి, మన జీవితానికి, మానసిక వికాసానికి, అలాగే మనలను మనం డెవలప్ చేసుకోవడానికి. విద్య అనేది జ్ఞాన సముపార్జన అంటారు కదా, ఆ విధంగా విద్య అంటే ఫలానా ఇది ఒకటే అని కూడా చెప్పలేం. అనేక రకాలైనటువంటి విద్యలు మనం నేర్చుకోవచ్చు. మరి

విజయాన్ని సాధించడానికి అవసరం పడుతుంది అన్న విషయాల గురించి కొన్ని మాట్లాడుకుందాం. ముఖ్యంగా రోజు చదువుకోవడానికి ఒక పక్క టైం టేబుల్ అనేది తయారు చేసుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు తగినంత సమయం కేటాయించుకోవాలి. పెద్ద సబ్జెక్టా లేదా చిన్న సబ్జెక్టా అని కాకుండా సిలబస్ను చిన్న భాగాలుగా విభజించుకుని చదువుకోవాలి. కేవలం చదవడం కంటే చదివిన అంశాలను నోట్స్ రాసుకోవడం, ఇతరులకు వివరించడం లేదా ప్రాక్టీస్ చేయడం ద్వారా మెదడులో నిల్వ ఉంటాయి. అంటే మన మెమరీ పవర్ అనేది కూడా డెవలప్ అవుతుంది బాగా. చదువుతున్న సమయంలో ఫోన్, టీవీ వంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రశాంతమైన వాతావరణంలో చదవాలి. మన కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అంతా కూడా మనం ఏం చదువుతున్నాం అన్నదానిపైనే ఉండాలి. లేదు ఫోన్ చూస్తూ, లేదో టీవీ చూస్తూ, లేదైనా మ్యూజిక్ వింటూ గనక మనం చదువుకున్నట్లయితే కొంత ఏకాగ్రత అనేది దానిపైకి డైవర్ట్ అవ్వడం వలన దానిపైన మనం కంప్లీట్గా దాన్ని మనం వంట పట్టించుకోవడం అనేది కొంచెం ఆలస్యం అవుతుంది. కాబట్టి ఏకాగ్రతతో చదువును గనక చదివినట్లయితే మనకు ఆ చదివిన అంశం 10 కాలాల పాటు గుర్తుంటుంది. మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుండి MM కీరవాణి పాడిన పాట.

0: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

మరి విద్యార్థులు తమ చదువులో రాణించాలి అంటే సమయపాలనతో పాటు యాక్టివ్ లెర్నింగ్ కూడా ముఖ్యమని చెప్పుకున్నాం కదా. ఏకాగ్రత కూడా చాలా అవసరమని ఇందాక మనం మాట్లాడుకున్నాం. అలాగే చదివిన అంశాలను ఎప్పటికప్పుడు రివిజన్ చేయడం వలన వాటిని దీర్ఘకాలికంగా గుర్తుంచుకోవచ్చు అన్నమాట. కాబట్టి రివిజన్ అనేది కూడా ముఖ్యమే. ఎందుకనంటే కనీసం వారంకి ఒకసారైనా ఏం చదివాము అన్న దానిపై శ్రద్ధ పెట్టి వారమంతా చదివిన దాన్ని రివిజన్ చేసి మరలా తిరిగి మననం చేసుకోవడం ద్వారా చదివిన అంశాలను మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు అతి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి. అన్నిటికన్నా ముఖ్యంగానే ఈ అంశం ముఖ్యమైనదనే చెప్పాలి. ఎందుకు అనంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా చేయగలం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, నిజమే కదా. మరి సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ కాస్తంత వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది కదా. అప్పుడు ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. చదువుకోవడానికి, చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడానికి,

కూడా చాలా చక్కగా ఉంటుంది. మరి మానసిక ఉల్లాసాన్ని, ఏకాగ్రతను కూడా పెంచుకోవడానికి మనం ఆరోగ్యంగా ఉండడం ఎంతో ఇంపార్టెంట్. ముఖ్యంగా విద్యార్థులు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. చదవమన్నారు కదా అని ఏకంగా చదివేయడమే కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యమైనటువంటి ఫుడ్ తీసుకుంటూ మంచి అలవాట్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల చదువులో కూడా బాగా రాణించవచ్చు. మరి కార్యక్రమంలో తర్వాత విషయాలు మాట్లాడుకోబోయే ముందు మరొక చిత్రగీతం వింటారు. మాస్టర్ చిత్రం నుండి ఆర్ కృష్ణరాజ్, రాజేష్ చంద్రబోస్ పాడిన ఈ పాట మీ అందరి కోసం.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఎస్, మరి మనం ఉన్నాం యువవాణి యువజనుల కార్యక్రమంలో. యువవాణిలో ఈరోజు విద్యకు సంబంధించి యువత నేటి విద్యార్థులకు సంబంధించిన విషయాలను మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్స్ విద్యార్థులు చదువుకునేటప్పుడు కొన్ని యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ను కూడా ఉపయోగిస్తూ ఉండాలి. ఈ టెక్నిక్స్ వారికి చాలా వరకు ఉపయోగపడతాయి. అంటే కేవలం చదవడమే కాకుండా నేర్చుకున్నది అర్థం చేసుకోవడానికి యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ను ఉపయోగించాలి. అంటే పాఠాలని సొంత మాటల్లో రాసుకోవాలి, అంటే ఫ్లాష్ కార్డ్స్ తయారు చేసుకోవాలన్నమాట, లేదా ఫ్రెండ్స్తో డిస్కస్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తే బాగా గుర్తుంటుంది. అంటే ఏదో కేవలం పుస్తకం చూసి చదివేయడమే కాకుండా దాని గురించి, ఆ అంశం గురించి లేదా ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయడం, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం వల్ల కూడా అది బాగా మనకి మైండ్లోకి వెళ్తుంది. సో ఎక్కువ కాలం గుర్తుంటుందన్నమాట. సో ఎగ్జామ్స్లో మనం ఎక్కువసేపు దాని గురించి ఆలోచించడం, వెతుక్కోవడం కాకుండా టక్మని మనం ఆన్సర్స్ రాయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది.

అలాగే నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకునేటప్పుడు అన్నీ కాపీ కొట్టకుండా ముఖ్యమైన పాయింట్స్, డేట్స్, ఫార్ములాలు లేదా డయాగ్రామ్స్ మీ సొంత స్టైల్లో రాసుకోవాలి. డిజిటల్ నోట్స్ యాప్స్ కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఇంటర్నెట్లో చదువుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి కదా, యూట్యూబ్ వీడియోస్, ఎడ్యుకేషనల్ యాప్స్, అలాగే ఆన్లైన్ కోర్సులు. కాబట్టి వాటిని, టాపిక్స్ని ఈజీగా కూడా మనం కష్టమైన వాటిని అర్థం చేసుకోవడానికి ఇవి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి విద్యార్థులందరూ ఇప్పటివరకు చెప్పినటువంటి అంశాలన్నీ గమనించి గుర్తుపెట్టుకుని ఆ విధంగా కొంతవరకు అయినా ఫాలో అయినట్లయితే వారు విద్యలో అలాగే వారి యొక్క చదువులో మంచి ప్రతిభను కనబర్చడానికి, వారి మానసిక ఉల్లాసానికి, వికాసానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఈవేళ కార్యక్రమంలో ఆశిస్తూ, కార్యక్రమాన్ని సమయం అయిపోవచ్చింది కాబట్టి ఇంతటితో ముగించేద్దాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 5:31 దాటి 56 సెకండ్లు. సంధ్యారాగాలు పాత తెలుగు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న గీతం శివ చిత్రం నుండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట.

0: రాక్షసుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: సంధ్యారాగాలు కార్యక్రమంలో తర్వాత వినబోతున్న గీతం ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: సంధ్యారాగాలు కార్యక్రమంలో చివరిగా వినబోతున్న గీతం గోవిందా గోవిందా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట.

0: మీరు ఇంతవరకు సంధ్యారాగాలు చిత్రగీతాలు విన్నారు. సమయం 5:56 దాటి 18 సెకండ్లు. ఉద్యోగ వార్తలు వింటారు. చదివినవారు శ్రీ బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. తిరువనంతపురంలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి చెందిన లిక్విడ్ ప్రపల్సన్ సిస్టమ్స్ సెంటర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ తదితర ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఖాళీల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ మెకానికల్ అండ్ కెమికల్ 7 పోస్టులు, టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్ 1 పోస్టు, టెక్నీషియన్ బి ఫిట్టర్ 9 పోస్టులు, డ్రాఫ్ట్స్మెన్ బి 1 పోస్టు, ఫైర్మెన్ ఏ 1 పోస్టు. మొత్తం పోస్టుల సంఖ్య 19. అర్హతలు: పోస్టును అనుసరించి ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సితో పాటు ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి 4 సెప్టెంబర్ 2026 నాటికి. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్మెన్ పోస్టులకు 35 ఏళ్ళు, ఫైర్మ్యాన్కు 25 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 4 సెప్టెంబర్ 2026. తరువాత ఉద్యోగ ప్రకటన. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 80, తెలంగాణకు 50 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్. అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్లో కనీసం 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి 1 ఆగస్టు 2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్టంగా 15 ఏళ్ళ వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈఎన్ఎం మహిళా అభ్యర్థులకు 175 రూపాయలు. దరఖాస్తు ప్రారంభ తేదీ 18 ఆగస్టు 2026 నుంచి 7 సెప్టెంబర్ 2026లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు www.ibps.in వెబ్సైట్ను సందర్శించగలరు.
0: ఉద్యోగ వార్తలు విన్నారు. చదివినవారు శ్రీ బి రాజు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. విశాఖ పరిసర ప్రాంతాల వారికి వాల్టేర్ వాతావరణ కేంద్రం వారు ఈ పూట అందించిన వాతావరణ సమాచారం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. వాల్టేర్ వాతావరణ కేంద్రంలో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.9

డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 60%. ఇక విశాఖ పౌర విమానయాన శాఖలో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34.8 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 28.6 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 59%. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి యానాం పరిసర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో సముద్రంలో తీరం గుండా చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన రానున్న 5 రోజులకు గాను. దక్షిణ తమిళనాడు తీర ప్రాంతం గుండా, అలాగే పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో తీరంలోని తీరం గుండా సముద్రంలో రానున్న 5 రోజుల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని తుఫాను హెచ్చరికల కేంద్రం వారు, అలాగే వాల్టేరు వాతావరణ కేంద్రం వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: నెలియంలు సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్ల వార్తా ప్రసారం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం ప్రాంతీయ వార్తలు తెలుగులో ప్రసారమవుతాయి.
1: దిస్ ఈజ్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై మనోజ్ సింగ్ రాణా. The death toll from devastating flash floods in Nepal and Tibet has risen to 547, with 1,545 people still missing as rescue teams search riverbanks and isolated settlements for survivors and bodies swept downstream. Authorities have evacuated more than 800 people from affected districts and issued fresh warnings after a 5.1 magnitude earthquake struck southwestern China, raising fears of further flooding. India has launched a major rescue and relief operation. External Affairs Ministry spokesperson Ranadeep Jaiswal said that 320 Indian nationals remain uncontactable or are reportedly missing following the flash flood tragedy on Wednesday. He said around 100 people of Indian origin

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళల పురోగతికి సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు

అధికారులతో ఈ రోజు జరిగిన సమీక్షలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ రూపొందించుకుని పనిచేయడం దేశంలోనే తొలిసారిగా మన రాష్టంలో అమలు చేస్తున్నామని, దీనికి జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలో నియోజకవర్గాల విజన్ను సమర్థవంతంగా అమలు చేయాలని, విజన్ ప్లాన్ అమలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలు పనితీరుకు ప్రామాణికమన్న ముఖ్యమంత్రి, విజన్ ప్లాన్పై ప్రజా ప్రతినిధులు నిరంతరం సమీక్షించాలని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా తెలుగు ఆడపడుచులు చూపే ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేనివని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పర్యటనకు వచ్చిన ఆయనకు స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ఘనస్వాగతం పలికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళల భద్రత, వారి సాధికారతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళల పురోగతికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని రాష్టంలోని మహిళలందరికీ కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ఫిర్యాదుల దినోత్సవం నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం తాజాగా కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ సీవీఏపీని ప్రతి నియోజకవర్గంలోనూ అందుబాటులోకి తీసుకువచ్చింది. గుంటూరు జిల్లాలో తొలి సీవీఏపీ కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాంకేతికత సహకారంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సున్నా ఫిర్యాదులు వచ్చే దిశగా పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. ఒక నెల ఒక నియోజకవర్గం, నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మహనీయుల జీవితాలు, సేవలు, స్ఫూర్తిదాయక ఆలోచనలు నేటి యువతకు, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని రాష్ట ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఒంగోలు 150 వసంతాల ఉత్సవాల సందర్భంగా ఒంగోలు అభివృద్దికి కృషి చేసిన 20 మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మహనీయుల త్యాగాలను భావితరాలకు పరిచయం చేయడమే లక్ష్యంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాజిక, సాంస్కృతిక, విద్య, రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన 20 ప్రముఖుల విగ్రహాలు ఒంగోలుకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ప్రకాశం జిల్లా సంస్కృతి, పశు సంపదకు ప్రతీకగా ఒంగోలు గిత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సముచితమని వ్యాఖ్యానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు పిలుపునిచ్చారు. తిరుపతిలో ఈరోజు డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు నినాదంతో జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమరావతి ఛాంపియన్షిప్లో పాల్గొన్న క్రీడాకారులు సామాజిక బాధ్యతతో కూడిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ, ఫిట్నెస్కు ప్రతీకలుగా, యువతకు ఆదర్శంగా నిలుస్తూ సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు, చట్టపరమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో క్రీడాకారులు తమ మద్దతు అందించారని అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అబార్షన్ విఘటించి ఓ మహిళ మృతి చెందిన ఘటనపై విచారణ జరుపుతామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. వైద్యుడు ఫోన్లో సలహాలు ఇస్తూ ఉండగా సిబ్బందితో అబార్షన్ ప్రక్రియ నిర్వహించినట్టు వచ్చిన వార్తలపై కౌన్సిల్ స్పందించింది. మండలిలో అంతర్భాగంగా ఉన్న యాంటీ క్వాకరీ కమిటీ ద్వారా ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించి కౌన్సిల్కు ఉన్న అధికారాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ డాక్టర్ గార్లపాటి నందకిషోర్ తెలిపారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని, అనధికార వైద్య చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల నిధుల నిర్వహణ,
డ్యూటీ రోస్టర్లు, సెలవుల విషయంలో అమలులో ఉన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టం చేశారు.

ఈ మేరకు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. పీజీ వైద్య విద్యార్థులకు వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించరాదని, ప్రతి పీజీ విద్యార్థికి వారానికి ఒక పూర్తి రోజు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాత్రి డ్యూటీ చేసిన పీజీ విద్యార్థికి మరుసటి రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలన్నారు. పూర్వ ఉత్తర్వులను అమలు చేయకపోతే ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలపై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలోనూ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతిలోని రాష్ట సచివాలయంలో లెగసీ వేస్ట్ తొలగింపు, ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనులపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళల పురోగతికి, సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. 1 నెల 1 నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం విధాస్యతి. అయం కార్యక్రమః సమసామయిక వైశ్విక ఆర్థిక ఆహ్వానానాం సమ్ముఖీకరణే భారతస్య దృష్టికోణానాం పురోధాయ అథ చ జీవింశతిః సహభాగిభిః సహ సహయోగం సుదృఢీకర్తుం భారతాయ ఉత్తమం అవసరం ప్రదాస్యతి. తదఃపరం న్యూయార్క్ నగరే శ్రీమతీ సీతారామన్ తత్రస్థానాం ప్రముఖాణాం సమవాయానాం ముఖ్య కార్యకారి అధికారిభిః వరిష్ఠ ప్రతినిధిభిః చ సహ నివేశ గోల్మే సంగోష్ఠ్యాం భాగం గ్రహీష్యతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ సహైవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వ సంస్కృత దివసస్య పావన పర్వణి దేశవాసిభ్యః శుభాశయాః ప్రాకటయతాం. సామాజిక సంజాలీయ సందేశే ఉపరాష్ట్రపతిః రాధాకృష్ణన్ ప్రావోచతి యత్ సంస్కృతం భారతీయ జ్ఞానస్య దర్శనస్య సభ్యతాయాశ్చ శాశ్వతీ భాషా వర్తతే. యయా దేశస్య సమృద్ధ సాంస్కృతిక న్యాసః బౌద్ధిక పరంపరా చ సంరచితా. సహ జనాన్ నివేదితవాన్ యత్ తే సంస్కృతస్య అమూల్య నిధేః సంరక్షణం సంవర్ధనం ప్రసారణంచ కుర్యుః. సహైవ ఆగామి వంశం ఏతయా శాశ్వత జ్ఞాన పరంపరయా చ సహ యోజయేయుః. యేన ఆధునిక జగతి అస్య మహత్వం వర్ధయేరన్. అపరత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యగాదీత్ యత్ సంస్కృత భాషాయాః శాశ్వత వైభవస్య ఆచరణార్థం శ్రావణ పూర్ణిమాయాం విశ్వ సంస్కృత దివసః ఆచర్యతే. సహ న్యవేదయత్ యత్ సంస్కృతం భారతీయ జ్ఞానస్య చింతనస్య సృజనశీలతాయాశ్చ నిరంతరం వాహికా సమజాయత. అస్యాః సకారాత్మకః ప్రభావః అద్యాపి బహుషు క్షేత్రేషు దృశ్యతే. ప్రధానమంత్రిణా భారతే సమగ్ర విశ్వస్మిన్ చ సంస్కృతస్య అధ్యయనాధ్యాపనే సంలగ్నానాం అథ చ అస్యాః శాశ్వత సంపదః ఆగామి వంశే ప్రసారాయ కార్యరతానాం సర్వేషాం విదుషాం సాధకానాం చ భూరిశః ప్రశంసా కృతా. భారతస్య వేలావాన్ సెంథిల్ కుమారః గతరాత్రౌ PSA బుడాపేస్ట్ ఓపెన్ స్క్వాష్ స్పర్ధాయాః ఉపాంత్యచక్రే స్వదేశీయం క్రీడకం వీర్ చోటరాని ఇత్యమూం రోమాంచకద్వంద్వే పరాజిత్య అంతిమచక్రే స్వస్థానం నిశ్చితవాన్. వేలావాన్ అద్య రాత్రౌ ఆయోజ్యమానే అంతిమచక్రే హంగేరీ దేశస్య స్థానీయ ప్రసిద్ధ క్రీడకేన బాలాజ్ ఫార్కష్ ఇత్యమునా సహ ప్రతిస్పర్ధిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

శ్రోతలకు సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో నేడు శ్రీ కొవ్వూరు మోహన్ వారి డోలు లైవిన్యాసం ఆదితాళం ఉంటుంది. తర్వాత చిత్రగీతాలు, అనంతరం ఫిట్నెస్ మంత్ర, కొన్ని ఫిట్నెస్కి సంబంధించినటువంటి వివరాలు. తర్వాత వికాసం శీర్షికన ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి శ్రీమతి ఎస్ ప్రమీళ కుమారి గారు అందించిన వివరాలు, మరొక చిత్రగీతం. ఇవి ఇవాళ్టి సాయం సమీరం కార్యక్రమంలోని విశేషాలు. మరి కార్యక్రమంలో ముందుగా శ్రీ కొవ్వూరు మోహన్ డోలు లైవిన్యాసం వింటారు ఆదితాళం.

0: మీరు ఇంతవరకు శ్రీ కొవ్వూరు మోహన్ డోలు లైవిన్యాసం విన్నారు. ఆదితాళం కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. శ్రీనివాసన్ దొరైస్వామి పాడిన ఈ పాట ఘర్షణ చిత్రం నుండి.

సాయం సమీరం కార్యక్రమంలో మనం ఉన్నామండి. మరి కార్యక్రమంలో చిత్రగీతం విన్నారు కదా. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలి అంటే మంచి ఆహారాన్ని మనం రోజువారీ తీసుకోవాలి. అయితే మంచి ఆహారం అంటే అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు వాటితో పాటు ఈరోజు నేను బీట్రూట్ గురించి మీకు చెప్పబోతున్నాను. బీట్రూట్లో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనతను దూరం చేస్తుంది. తద్వారా మన హెమోగ్లోబిన్ పెరిగి రక్తము పెరుగుతుందన్నమాట. ఇక రక్తాన్ని, రక్తపోటును, అదే బీపీని నియంత్రణలో ఉంచుతుంది. ఇందులో ఉండే నైట్రేట్లు రక్తనాళాలను సడలించి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల అధిక రక్తపోటు, బీపీ, బ్లడ్ ప్రెజర్ను అదుపులో ఉంచుతుంది. ఇక బీట్రూట్లో పీచు పదార్థం, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన ఇది మలబద్ధకాన్ని తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, జీర్ణక్రియ పెరుగుతుంది. బీట్రూట్లోని బీటైన్ అనే సమ్మేళనం లివర్ను శుభ్రంగా ఉంచడానికి మరియు ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది వెయిట్ కంట్రోల్ కూడా ఉపయోగపడుతుంది. మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే చర్మ సౌందర్యం, చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో మరియు చర్మ సంబంధ సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. మరి మనమందరం బీట్రూట్ని మన రోజువారీ డైట్లో కనుక తీసుకున్నట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కదా. మరి మనం మంచి ఆహారం తీసుకుంటేనే కదా ఫిట్గా ఉంటాం. మరి ఇది ఇవాల్టి ఫిట్నెస్ మంత్ర. ఇప్పుడు

0: వికాసం శీర్షికన ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించిన వివరాలని శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి గారు వారందిస్తారు, విందాం.
1: శ్రోతలందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి తెలుసుకుందాం. గర్భిణీలు మరియు బాలింతలకు ఆర్థిక భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక పథకం. గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులకు సరైన పోషకాహారం అందేలా చూస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడటం, ప్రసవ సమయంలో మహిళలు పడే ఆర్థిక ఇబ్బందులను తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశం. కనీసం 19 సంవత్సరాలు నిండి ఉండాలి. మీ సమీపంలో అంగన్వాడీ కేంద్రం ద్వారా లేదా ఆశా వర్కర్ సహాయంతో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రెగ్నెంట్ మహిళలకు అందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. తొలి ప్రసవానికి మాత్రమే పథకం క్రింద డబ్బులు వస్తాయి. అన్ని రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మాతృవందన యోజన పథకం క్రింద మహిళలకు 5,000 రూపాయలు అందిస్తుంది. ఈ

0: 5,000 రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వచ్చి చేరతాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు, విడతల వారీగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. మొత్తంగా 3 విడతల్లో డబ్బులు వస్తాయి. తొలి విడత 1,000 రూపాయలు వస్తాయి. తర్వాత 2వ విడత క్రింద 2,000 రూపాయలు లభిస్తాయి. అలాగే చివరి విడతలో మరో 2,000 రూపాయలు వస్తాయి. ఇలా మొత్తం 5,000 రూపాయలు లబ్ధిదారులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి వస్తాయి. PMMVY 2.0 క్రింద 2వ సంతానం ఆడపిల్ల అయితే 6,000 రూపాయలు ఒకే విడతలో అందించే అవకాశం ఉంది. మాతృవందన యోజన పథకం కొంతమందికి వర్తించదని గుర్తుంచుకోవాలి. 2వ కాన్పకు ఈ స్కీము వర్తించదు, అందువల్ల ఎలాంటి డబ్బులు రావు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ స్కీము వర్తించదు. అంటే మహిళలు గవర్నమెంట్ జాబ్ చేసేవారైతే వారికి ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉండదు. తల్లి ఆరోగ్యం బాగుంటేనే బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. గర్భిణీలు బాలింతలకు ఆర్థిక భరోసాతో పాటు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించడమే మాతృవందన యోజన ప్రధాన ఉద్దేశం.
1: వికాసం శీర్షికన ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించిన వివరాలు విన్నారు కదా. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ఖుషీ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడొక ప్రకటన వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి.
0: ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారాల్లో 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావాల్సిన సాంకేతిక మార్పులు, ఈ అంశం గురించి ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త, వ్యవసాయ కళాశాల నైరా నుండి డాక్టర్ కె గురువారెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం వ్యవసాయ సమాచారంలో వరి తొలి దశలో ముఖ్య యాజమాన్య మెలకువల గురించిన వివరాలను శ్రీమతి ఆర్ పార్వతి గారు అందిస్తారు. తర్వాత 7:45 వికసిత్ భారత్, 8:00 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక తెలుగు చిత్రగీతాలు ఉంటాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. రాత్రి 10:00 ఆపాత మధురాలు. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, పువ్వులెన్ని జాతులైన బృందగానం, రచన శ్రీ కె సత్యనారాయణ, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. 6:10 భక్తి రంజనిలో శ్రీ వెంకటేశ్వర గద్యం ఉంటుంది. 6:30 చింతన శీర్షికన శ్రీ దర్భముల్ల వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యానం ఉంటుంది. అనంతరం 6:35 పొలం పనుల్లో సాగునీటి కుంటలు ఉపయోగాల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చే సూచనలు, సలహాలు.

0: ఫలితాలు ఉంటాయి. రేపు ఉదయం 7:15 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ గారి జయంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు జాతీయ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా వారి వివరాలు ఉంటాయి. అనంతరం రచయిత వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు, తర్వాత లలిత సంగీతంలో శ్రీమతి గేదె శ్రీరామరత్న గానం చేసిన లలిత గీతాలు ఉంటాయి, శ్రీ ఎస్వి రామకృష్ణ కీబోర్డ్. అనంతరం వాడుక భాష పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి, శ్రీ విఎస్ఆర్ఎస్ సోమయాజులు గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం పుష్పాంజలి, సమాచారవాణి ఉంటాయి. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ ఉంటుంది, నిర్వహణ శ్రీ ఎన్ జగదీష్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో లాల్గుడి జి జయరామన్ వయోలిన్ వాదనం ఉంటుంది. 8:59 పాటల పల్లకి చిత్రగీతాలతో కూడిన కార్యక్రమం. 10:00 వసుదైక కుటుంబం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:30 మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు వినవచ్చు. 12:10 మధుమంజరి. 12:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లవ్ కార్యక్రమంలో శ్రోతలు కొన్ని చిత్రగీతాలు వినవచ్చు. ఇక 2:31 సైనిక్ మాధురి మానసిక ఔర్ శారీరక స్వాస్థ్య కేలియే కేల్ ఈ అంశంపై శ్రీమతి శీకా శర్మ గారి వ్యాఖ్యానం ఉంటుంది. రేపు సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 6:10 ప్రాంతీయ వార్తలు తెలుగులో ప్రసారమవుతాయి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ 12 ఏళ్ల జనధన్ యోజన పథకం గురించిన శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం వికాసం శీర్షికన ప్రధానమంత్రి ఉజ్వల యోజన గురించిన వివరాలు ఉంటాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల్లో వచ్చేటటువంటి తెగుళ్ళు నియంత్రణ జీవ నియంత్రణ ప్రయోగశాల వ్యవసాయ అధికారి శ్రీ ఎంకేఎస్ సాయి ప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. రేపు రాత్రి 10:00 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్ డాక్టర్ మండపాక శారద గానం చేసిన గీతాలు ఉంటాయి. ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయిలు జరుపుతారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శించనున్నారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547 చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఇంకా 1545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రభావిత జిల్లాల నుంచి అధికారులు ఇప్పటికే 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నైరుతి చైనాలో 5.1

0: తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరిన్ని వరదలు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళనల నడుమ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. త్రిశూలి ప్రాంతంలో నదీ నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో స్థానికులను తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరులకు ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన రణధీర్ జైస్వాల్, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి నిన్న కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారని ఆయన వివరించారు.
1: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హువే థే కైలాశ్ మానసరోవర్ కి యాత్రా పే గయే థే కల్ కఠ్మండు పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాద్సా హువా ఔర్ కల్ హమారే రాజదూత్ ఉన్సే మిలే ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారీ ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా ఆజ్ వో దిల్లీ పహుంచ చుకే హై ఉస్కే అలావే ఆప్ 63 భారతీయ నాగరిక్ జో త్రిశూలి హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై త్రిశూలి 1 ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై 96 భారతీయ నాగరిక్ చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత్ హై.
0: చైనా వైపు ఉన్న దాదాపు 400 మంది భారతీయ పౌరులు సురక్షితంగా ఉన్నారని, తమ కుటుంబాలతో సంప్రదింపుల్లోనే ఉన్నారని జైస్వాల్ తెలిపారు. వారిని సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, బృంద నాయకులు, ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటోందని అన్నారు. మరోవైపు నేపాల్కు భారత్ మానవతా దృక్పథంతో సహాయాన్ని మరింత వేగవంతం చేసింది. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు మద్దతుగా భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామాగ్రిని పంపినట్లు జైస్వాల్ చెప్పారు. కాగా నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన తమిళనాడుకు చెందిన 21 మంది ప్రయాణికుల బృందాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సోషల్ మీడియా ద్వారా నేపాల్ ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే యాత్రికులు సురక్షితంగా భారత్ తిరిగి వచ్చేలా సహాయం అందించిన ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 విస్తరించి విప్లవాత్మక ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పథకం ఆర్థిక రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో, దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెలవగా, వాటిలోని మొత్తం డిపాజిట్లు 3.17 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా నిలిచినందుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ, పట్టుదల, ప్రశాంతత, అత్యుత్తమ ప్రదర్శన సాధించాలనే నిరంతర తపనకు నిదర్శనమని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రజ్ఞానంద మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో పాఠశాల విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. రక్షాబంధన్ అనేది ప్రేమ, నమ్మకం, రక్షణలకు ప్రతీకగా నిలిచే ఒక అందమైన బంధమని ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ తొలి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో శిక్షణ, సైనిక విన్యాసాలు, మిలిటరీ

ఫ్రీ మెడిసిన్, స్టాఫ్ ట్యాక్స్, రక్షణ పరిశ్రమ, పరిశోధన అభివృద్ది వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా కుదిరింది.

0: అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నార్వే రాజు 89 సంవత్సరాల 5వ హెరాల్డ్ ఆస్లోలోని ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. ఆయన కుమారుడు ప్రిన్స్ హోకోన్ నార్వే తదుపరి రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో నార్వే పర్యటన సందర్భంగా రాజు హెరాల్డ్తో జరిపిన సమావేశాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఒడిషా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, సబ్ హిమాలయన్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ ఫైనల్లో భారత క్రీడాకారుడు వేలవన్ సెంథిల్ కుమార్ ఈ రాత్రి హంగరీకి చెందిన బాలాజ్ ఫార్కాస్తో తలపడనున్నారు. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో స్వదేశీ ఆటగాడు వీర్ చోట్రానిపై 3-2 తేడాతో విజయం సాధించి వేలవన్ ఫైనల్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావాల్సిన సాంకేతిక మార్పులు ఈ అంశం గురించి ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ కళాశాల నైర నుండి డాక్టర్ కె గురువారెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: వ్యవసాయ విస్తరణ అనేది పరిశోధన సంస్థలు మరియు నిపుణుల వద్ద నుండి రైతులకు జ్ఞానం, కొత్త ఆవిష్కరణలు మరియు సాంకేతిక పరిజ్ఞానాలను నిరంతరం అందించే ప్రక్రియ. దీని ప్రధాన ఉద్దేశం వ్యవసాయంలో ఉత్పాదకత పెంపొందించడం, స్థిరత్వాన్ని సాధించడం మరియు జీవనోపాధులు మెరుగుపరచడం. సంప్రదాయంగా వ్యవసాయ విస్తరణ సేవలు వ్యవసాయ అధికారులు ప్రత్యక్షంగా గ్రామాలకు వెళ్ళి సలహాలు ఇవ్వడం, పాంప్లెట్స్ రూపంలో ముద్రిత పత్రికల రూపంలో సూచనలు అందించడం మరియు ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేయడం ద్వారా అందించబడ్డాయి. ఈ పద్ధతులు వ్యవసాయ వృద్ధికి చాలా ఉపయోగపడినప్పటికీ వేగం మరియు విస్తృతంగా స్థితిగతీకరణ అనగా కస్టమైజ్డ్ సొల్యూషన్లు ఇవ్వడంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయం చాలా వేగంగా మారుతుంది. డిజిటల్ సాంకేతికతలు, బయోటెక్నాలజీ, ఆటోమేషన్, వాతావరణ శాస్త్రం మరియు మార్కెట్ వ్యవస్థల్లో వచ్చిన పురోగతులు వ్యవసాయంలో నూతన పోకడలను సూచిస్తున్నాయి. రైతులు ఆధునిక పరికరాలకు అందుబాటులో కలిగి ఉండటమే కాకుండా వాటిని సమర్థవంతంగా ఉపయోగించగలిగిన

జ్ఞానం మరి సామర్థ్యం కలిగి ఉండేలా వ్యవసాయ విస్తరణలో మార్పులు చేయడం చాలా అవసరం. కృత్రిమ మీద, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్, బ్లాక్ చైన్ మరియు మొబైల్ ప్లాట్ఫామ్లు వంటి సాంకేతిక పరిజ్ఞానాల ఆవిర్భావంలో వ్యవసాయంలో ఖచ్చితత్వం, సామర్థ్యం మరి స్థిరత్వానికి ఇంత ముందు లేని అవకాశాలను సృష్టించింది. అయితే ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలంటే విస్తరణ వ్యవస్థలు తమ సేవా పద్ధతులు, నైపుణ్యాలు మరియు సంస్థాగత నిర్మాణాలను ఆధునీకరించవలసిన అవసరం ఉంది. ఈనాటి చర్చలో ఆధునిక వ్యవసాయం అవసరాలు తీర్చడానికి మరి రైతులు పోటీశీలంగా మరి స్థిరంగా ఉండటానికి అవసరమైన సాంకేతిక మార్పులని పరిశీలిద్దాం. మొదటగా వ్యవసాయ విస్తరణలో మార్పుకు అవసరమైన ప్రధాన కారణాలేంటి? వాతావరణంలో వస్తున్న మార్పులు, అనిశ్చితమైన వాతావరణ విధానాలు, ఉష్ణోగ్రతల పెరుగుదల, వరదలు, కరువులు మరియు తుఫానులు పంటల ఉత్పత్తిపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. రైతులకు తక్షణ సమాచారం, ముందస్తు హెచ్చరికా వ్యవస్థలు మరి అనుకూలమైన వ్యూహాలు అవసరం. ఇవి సంప్రదాయ విస్తరణ పద్ధతులు సమర్థంగా అందించలేవు. రెండవది మార్కెట్ గ్లోబలైజేషన్. రైతులు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో పోటీ పడుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి నాణ్యత మరి ట్రేసబిలిటీ మరియు ధృవీకరణ వంటివి మంచి ధరలు పొందడంలో చాలా కీలకంగా ఉంటాయి. ఆధునిక విస్తరణ ఈ ప్రమాణాలు చేరుకోవడానికి సాంకేతిక సహకారంతో రైతులకు మద్దతు ఇవ్వాలి. మూడవ కారణం జనాభా మార్పులు. యువత టెక్నాలజీ పరిజ్ఞానంలో ముందున్నప్పటికీ ఆధునికం మరియు లాభదాయకం కాని వ్యవసాయంపై ఆసక్తి చూపదు. విస్తరణలో డిజిటల్, ఆకర్షణీయ మరియు వినూత్న పద్ధతులు ఉపయోగించి యువతను వ్యవసాయంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. నాలుగవ కారణం డిజిటల్ విప్లవం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్ ఫోన్ వినియోగం మరియు సాంఘిక మాధ్యమాల వృద్ధి ద్వారా వ్యవసాయ విజ్ఞానాన్ని వేగంగా విస్తృతంగా చేరవేయడం సాధ్యమవుతుంది. ఈ మాధ్యమాలను పట్టించుకోకపోతే విస్తరణ వెనుకబడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఐదవ కారణం ఖచ్చితత్వ వ్యవసాయం. అంటే డేటా ఆధారిత వ్యవసాయం పెరుగుతున్నందున రైతులు డ్రోన్లు, సెన్సార్లు మరి కృత్రిమ మీద ఆధారిత సిఫార్సులు అర్థం చేసుకొని ఉపయోగించగలగాలి. టెక్నాలజీ పరిజ్ఞానం విస్తరణ సిబ్బంది లేకపోతే ఇవి సరిగా ఉపయోగించబడవు. ప్రధానంగా ఈ కారణాల వల్ల వ్యవసాయంలో నూతన సాంకేతిక వినియోగాన్ని ఉపయోగించడానికి మనము ప్రోత్సాహకాలు అందజేయవలసిన అవసరం ఉంది. వ్యవసాయంలో అవసరమైన సాంకేతిక మార్పులు ఏ విధంగా ఉండవచ్చు అనేది ఒకసారి పరిశీలించినట్లయితే, మొదటగా డిజిటల్ ప్లాట్ఫామ్లు మరియు మొబైల్ ఆధారిత సలహా వ్యవస్థలు. ఈనాటి కాలంలో బహుభాష మొబైల్ యాప్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఏఐ చాట్బాట్లు అంటే కృత్రిమ మీద ఆధారిత చాట్బాట్లు, అదేవిధంగా ఎస్ఎంఎస్లు అంటే మెసేజ్ల రూపంలో కానీ, ఐవీఆర్ సేవలు ఇంటరాక్టివ్ వీడియో వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా కానీ రైతులకు అవి కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు మరియు ఇన్పుట్ సరఫరా లింకింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. వీటిలో ప్రధానంగా చూసినట్లయితే ఈరోజు డిజిటల్ ప్లాట్ఫామ్లలో మొబైల్ యాప్లు గమనించినట్లయితే కిసాన్ సువిధ అనే యాప్ అందుబాటులో ఉంది. ఇది చాలా లాంగ్వేజెస్లో ఉంది, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, తమిళ్, గుజరాతీ, అలాగే తెలుగులో కూడా అందుబాటులో ఉన్న చాలా మొబైల్ యాప్లు ఉన్నాయి. కృషి విజ్ఞాన్ అనే యాప్తో పాటు చాలా రకాల మొబైల్ యాప్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అంగురు చాట్బాట్ లాంటివి కూడా కొన్ని సేవలు, చాట్బాట్ ద్వారా రైతులు తమకు కావలసిన సమాచారాన్ని తెలుసుకునే సౌకర్యాలు కూడా ఉన్నాయి. వీటిని విస్తృతంగా రైతుల్లో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవది కృత్రిమ మీద ఆధారిత డేటా విశ్లేషణ. దీంట్లో పురుగులు, వ్యాధుల ముందస్తు అంచనాలు ఏ విధంగా వేయవచ్చు, అదేవిధంగా పంట దిగుబడి అంచనాలు కూడా వేయవచ్చు కృత్రిమ మీద ఆధారితంతో. కస్టమైజ్డ్ సొల్యూషన్ అంటారంటే వ్యక్తిగతంగా ప్రతి రైతుకి వారికి అనుగుణంగా సలహాలు అందించే విధానం. మొబైల్ చిత్రాల ద్వారా వ్యాధి గుర్తించటం. ఈ విభాగంలో చూసినట్లే ప్రధానంగా ఇప్పుడు మనకు బాగా పాపులర్ ఉంది ప్లాంటిక్స్ అనే యాప్ ఉంది. రైతు తన మొబైల్లో ఒక ఫోటో తీసినట్లయితే పంటకు సంబంధించి ఆ పంట అది తెగుల,

పురుగా లేదంటే ఏదన్నా పోషకాల లోపం అనేది అది గుర్తించి దానికి సరైన ఏ విధమైన చర్యలు చేపట్టాలనే సమాచారాన్ని ఇచ్చే విధంగా యాప్ తయారు చేయబడింది. ఈ విధంగా అలాంటి కృత్రిమ మీద ఆధారిత యాప్లు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఈ రోజులలో. మూడవది రిమోట్ సెన్సింగ్ మరియు జీఏఎస్ అంటారు. వీటిలో ఉపగ్రహ చిత్రాల ఆధారిత పంట పర్యవేక్షణ, పిక్సెల్ డ్రోన్ల ద్వారా మంచి ఫోటోలు తీయడం, అదేవిధంగా ఫర్టిలిటీ మ్యాపింగ్ అంటారు, జీఏఎస్ ద్వారా మట్టి ఫర్టిలిటీ మ్యాపింగ్ చేయడం, వాతావరణ డేటాతో ఎక్కడెక్కడ ప్రమాదాలు ఎక్కువగా వచ్చే అవకాశం, పంటలకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఏ ప్రాంతాలు అనేవి కూడా గుర్తించడం అనేది దీనిలో ప్రధాన భాగం. దీంట్లో ఒక ఉదాహరణగా చూసినట్లయితే FAO అంటారు, అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ, వీళ్ళు వ్యాపోర్ అని ఒక పోర్టల్ తయారు చేయడం జరిగింది. దీని ద్వారా ఇలా జీఏఎస్ ఆధారిత ఉపగ్రహ చిత్రాల ద్వారా డేటాను సేకరించి నీటి ఉత్పాదకత పెంచడానికి మార్గాలు అన్వేషించడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. తర్వాత ఇంకో రకమైన సాంకేతికత చూసినట్లయితే IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది కూడా వ్యవసాయంలో ప్రధానంగా ఉపయోగంలో ఉంది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే మట్టి తేమ సెన్సార్లు, మట్టిలో తేమ ఎంత ఉందనే సెన్సార్ల ద్వారా గ్రహించడం ఒకటి, సెన్సార్ డేటాని మొబైల్కి పంపించే మార్గాలు ఉన్నవి, అదేవిధంగా పశువులకు కానీ పంటల ఆరోగ్య పరిస్థితులను కూడా ఈ మొబైల్కి డేటా ద్వారా పంపించే సమాచారం అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంట్లో మేము ఇంతకుముందు సింపుల్ చాలా తక్కువ ఖర్చుతోనే భూమిలో వివిధ లోతులలో తేమ ఎంత ఉందని తెలుసుకొని ఆ తేమని ఆటోమేటిక్గా రైతుకు మన ఏ మొబైల్కి అయితే అనుసంధానం చేయబడుతుంది ఆ మొబైల్కి సమాచారం వస్తుంటుంది. మనం దాన్ని ప్రతిరోజు కానీ రోజులో 4 సార్లు అయినా వస్తుంది లేదా 2 రోజులకోసారి కానీ ప్రతి పంటను బట్టి మనం దాన్ని ఫ్రీక్వెన్సీని కూడా నిర్ధారించవచ్చు. ఆ విధంగా ఆ అందులో ఉన్న తేమను పరిశీలించి దానికి అనుగుణంగా మన పంటకు నీటిని ఏర్పాటు చేయటం లేదంటే ఆటోమేటిక్గా సెన్సార్ బేస్డ్ మోటార్స్ ఆన్ అయ్యేటట్టు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు, ఇంటర్నెట్ వ్యవసాయంలో వినియోగించే విధానం. ఇవి ఎక్కువగా గ్రీన్ హౌస్ లాంటి పంటలు పండించే విధానంలో దీన్ని వాడవచ్చు. అంటే గ్రీన్ హౌస్లో పంటలో తగిన తేమ సాంద్రత ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి, తేమ సాంద్రత పెరగగానే ఆగిపోతుంది, సరైన మోతాదుకు రాగానే ఆగిపోతుంటాయి. ఇది ఒకటి వ్యవసాయంలో ఉపయోగించే విధానాలు. అదేవిధంగా వాతావరణ ఆధారిత క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అంటే వాతావరణ ఆధారిత వ్యవసాయం, వాతావరణ ఆధారిత సలహాలని డిజిటల్గా అందించడం ఒకటి, నీటి సంరక్షణ సూచనలు కూడా డిజిటల్గా అందించడం, ఉద్గారాలు ఎంత తక్కువగా ఏ మార్గం ద్వారా మన ఉద్గారాలు పంటకు కార్బన్ ఉద్గారాలు తగ్గించే మార్గాలు పంటలలో అన్వేషించి దానికి సమాచారాన్ని క్రోడీకరించి రైతుకి చేయవలసిన పనుల గురించి సమాచారాన్ని మొబైల్కి పంపించడం అనేది కూడా దీంట్లో ప్రధానమైంది. అదేవిధంగా ఇంకొక ప్రధాన విభాగం ఈలర్నింగ్ మరియు వర్చువల్ శిక్షణ అంటారు. దీంట్లో ఆన్లైన్లో కోర్సులు, రైతులందరికీ ఆన్లైన్లో కోర్సులు అందించడం, స్థానిక భాషల్లో వీడియోలు రూపొందించడం, రైతుకు మధ్య డిజిటల్ నెట్వర్క్లు కూడా అనుసంధానించడం అనేవి ప్రధానమైనవి. దీనికి ప్రధాన ఉదాహరణ మనం చూసినట్టయితే డిజిటల్ గ్రీన్ అనే ఒక సంస్థ సరళమైన లాంగ్వేజ్లో రైతుల ద్వారా తీసిన వీడియోల రూపంలో వ్యవసాయంలోని అనేక ప్రాక్టీసెస్ని వాళ్ళు డిజిటలీకరించి రైతులు ఎవరైనా చూసి తెలుసుకునే విధానాన్ని చేశారు. ఇంకోటి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తుంది బ్లాక్ చైన్ అంటారు. దీంట్లో ప్రధానమైనది ఏంటంటే ఉత్పత్తి ట్రేసబిలిటీ, అంటే ఏ పంట ఏ రైతు దగ్గర పండించబడింది అంటే చివరి వినియోగదారుడికి కూడా ఆ పంట ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకునే అవకాశాలు కూడా దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా ఎగుమతికి ఇలాంటి ఉన్నప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఎగుమతికి ఎక్కువగా అనుకూలమైన పరిస్థితి తీసుకురావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకొక విధానం ఈరోజు ప్రధానంగా బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీని ఉపయోగించి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, చీడపీడలను తట్టుకుండే విత్తనాలను అభివృద్ధి చేయడం, బయో ఫర్టిలైజర్స్ అండ్ బయో పెస్టిసైడ్స్, నానో ఫర్టిలైజర్స్ని డెవలప్ చేయడం, వీటన్నిటితో పాటు బయో సేఫ్టీ మీద కూడా తగిన అవగాహన కలిగించడం అనేది కూడా ఇంకొక ప్రధానమైన విధానం. ఇంకా ప్రధానంగా ఇంకొక విధానం చూసినట్లయితే సోషల్ మీడియా మరియు డిజిటల్ కమ్యూనిటీలు. ప్రధానంగా ఇప్పుడు ప్రతి రైతు దగ్గర కూడా చాలా వరకు రైతులందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు వినియోగించడం

అనేది చాలా పరిపాటిగా ఉన్నది ప్రతి గ్రామంలో ఎక్కువ మంది రైతులు కూడా. కాబట్టి ఆ వారికి ఉన్న ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని వ్యవసాయ విస్తరణ చేసే విధానాల్లో రైతుల్ని పంటల వారీగా గ్రూపులుగా ఏర్పాటు చేయటం, అదేవిధంగా లేదా ప్రాంతాల వారీగా గ్రూపులు సమయానుకూలంగా వారికి అవసరమైన సూచనలు అనేవి అందించటం, ఒకేసారి రైతులందరికీ చాలా తక్కువ ఖర్చుతో సమయాభావం లేకుండా అందించే అవకాశాలు ఉన్నాయి. ఇవి సోషల్ మీడియా మరియు డిజిటల్ కమ్యూనిటీల ద్వారా మనం చేయవలసిన పనులు. దాంతోపాటు డిజిటల్ ఫైనాన్స్ మరియు ఇన్సూరెన్స్. ఇప్పుడు బ్యాంకుకు మనం ఎలాగైతే ఏటీఎం ద్వారా ఎలా ఉన్నాయో డిజిటల్ బ్యాంకింగ్ మొబైల్లోనే బ్యాంకింగ్ ఆధారిత సేవలు అనేవి అందరికీ అందుబాటులో వచ్చినాయి. అదే AI ఆధారిత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంచనా, కృత్రిమ మేధను ఉపయోగించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంచనాలు వేసే విధానాలు, కేవైసీలు అంటే రైతు తన సమయాన్ని వృధా చేసుకోకుండా మొబైల్ ద్వారానే కేవైసీలు అప్డేట్ చేయటం ఒకటి, ఈ ఆర్థిక ఉత్పత్తులతో ఈ సలహా సేవలను అన్నింటినీ కూడా లింకింగ్ చేసినప్పుడు లింకింగ్ చేయడానికి కూడా మనం నూతన విధానాలలో ప్రోత్సహించవచ్చు. కానీ ఇలా నూతన విధానాలు ప్రోత్సహించేటప్పుడు కొన్ని సవాళ్ళు కూడా ఉంటాయి. వాటిలో ప్రధానంగా చూసినప్పుడు డిజిటల్ డివైడ్ అంటారు. డిజిటల్ డివైడ్ అంటే వ్యక్తుల్లో వాళ్ళకి డిజిటల్ లిటరసీ, ఎంతమంది రైతులు ఈ డిజిటల్ కొత్తగా వచ్చిన ఈ పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎంతమంది వాళ్ళకి అవగాహన ఉంటుంది, వారికి నాలెడ్జ్ లెవెల్ ఎలాగుంది, వాటిని ఉపయోగించే పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకటి. నైపుణ్యాలలో ఉండే కొన్ని లోట్లు, బికాస్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దానికి సరిపోయిన నైపుణ్యాలు లేకపోవడం ఒకటి, ప్లస్ ఎప్పుడైనా నూతన విధానాలు నూతన సాంకేతిక వినియోగించినప్పుడు కొంత ఖర్చు కూడా అవసరం ఉంటుంది, అది కూడా ఒక సవాలుగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ మొబైల్ బ్యాంకింగ్ కానీ మొబైల్లో అన్ని విధాల ఇన్ఫర్మేషన్ను సమాచారాన్ని క్రోడీకరించినప్పుడు వాడే వాళ్ళకి మా సమాచారం గోప్యంగా ఉంటుందని నమ్మకం కలిగించడం కూడా ఒక ప్రధానమైనదే. అదేవిధంగా వివిధ మన సంస్కృతులు ఉంటాయి, ఈ సంస్కృతులలో వాళ్ళకు అనుగుణంగా ఈ సమాచారాన్ని అందించే విధానంలో వాళ్ళ సంస్కృతికి అనుగుణంగా వీలున్నంత వరకు మనం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకెళ్లే మార్గాలు ఆలోచించాలి. ఇలాంటి పరిమితులను అధిగమించి ఈ సాంకేతికతను వినియోగించాలనుకుంటే కొన్ని సూచనలు ఉన్నాయి ఎలాంటి పరిస్థితులు చేయాలని. గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతం, అంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతువారి లెవెల్లోనే డిజిటల్గా ఉండే మౌలిక సదుపాయాలని ఏ విధంగా బలోపేతం చేయాలనేది చూడాలి. అదేవిధంగా ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతులకి త్వరగా అందుబాటులో ఖచ్చితమైన సమాచారం ఇచ్చే విధానంలో విస్తరణ సిబ్బందికి కూడా తగిన

0: భద్రత మరియు నైతికత అంటే మనం వారు ఏ డేటా ఇచ్చినా కూడా వారి డేటాకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ గోప్యత పాటిస్తున్నారు అనే నమ్మకం కలిగించడం కూడా చాలా ముఖ్యమైనది. ఈ డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలంటే డేటా భద్రత, గోప్యత అండ్ వాటి మీద ఎంత నమ్మకం వినియోగదారులకు అందించగలిగితే అంత ఎక్కువగా రైతులు దీన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. చివరగా, ఈ వ్యవసాయ విస్తర కీలక మలుపులో ఉంది కాబట్టి కృత్రిమ మీద, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రిమోట్ సెన్సింగ్, మొబైల్ కమ్యూనికేషన్, బ్లాక్ చైన్, బయోటెక్నాలజీ ఇలాంటి అన్ని సాంకేతికతలు ఉత్పాదకత, లాభదాయకత, అదేవిధంగా స్థిరత్వం పెంచి అపూర్వ అవకాశాలు ఇస్తున్నాయి. కానీ ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలంటే విస్తరణ సేవలు సాంకేతిక మార్పులకు అనుగుణంగా మారాలి. భవిష్యత్తు విస్తరణ డేటా ఆధారిత, కస్టమైజ్డ్, వ్యక్తిగతీకరించిన డిజిటల్ డెలివరీ రూపంలో ఉంటుంది. ఇది రైతులను ఆధునిక వ్యవసాయాలను ఎదుర్కొనేలా చేయడంతో పాటు యువతను స్మార్ట్, సమర్థవంతమైన, లాభదాయకమైన వ్యవసాయంలో ఆకర్షిస్తుంది.
1: మీరు ఇంతవరకు మారిన కాలానికి అనుగుణంగా విస్తరణలో రావాల్సిన సాంకేతిక మార్పుల గురించి ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ కళాశాల నైరా నుండి డాక్టర్ కె గురువారెడ్డి గారి ప్రసంగం విన్నారు కదా. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు కదా. తర్వాత వ్యవసాయ సమాచారంలో వరి తొలి దశలో ముఖ్య యాజమాన్య మెలకువల గురించి శ్రీమతి ఆర్ పార్వతి గారిచ్చే సూచనలు సలహాలు వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో వరి తొలి దశలో ముఖ్య యాజమాన్య మెలకువలు అనే అంశం గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వరి పంటను ఖరీఫ్లో 15.14 లక్షల ఎకరాలలో సాధారణంగా రైతులు సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో వస్తున్న ఎల్నినో వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, ఆలస్యంగా కురిసే వర్షాలు, చీడపీడ

కూలీల సమస్య వరి దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. నిరంతరం పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చాలి అంటే వరి సాగులో నాణ్యమైన విత్తన ఎంపిక నుండి పంట ఇంటికి చేరే వరకు సరైన యాజమాన్య మెళకువలు రైతులు తప్పక పాటించాలి. ముఖ్యంగా రకాల గురించి చూసుకుంటే నారుమడులు పోసుకోవడం ఆలస్యమై ఆగస్టు మాసంలో నారుమడి వేసుకునే పక్షంలో 120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగి ఎగుమతికి అనువైన స్వల్పకాలిక రకాలైనటువంటి MTU కాటన్ దొర సన్నాలు, MTU 1153 చంద్ర, MTU 1293, MTU 1290 NLR, 3349 నెల్లూరు మషూరి, NLR 3554 నెల్లూరు ధాన్యరాశి, NLR 3238 ఎంపిక చేసుకోవాలి. ఆగస్టు మాసంలో నేరుగా విత్తుకోవడానికి ఇప్పుడు మనం చెప్పబోయే మధ్యకాలిక రకాలైనటువంటి MTU 1221 శ్రీధృతి, MTU 1224 మారుటేరు సాంబ, BPT 3291 సోనా మషూరి ఎంపిక చేసుకోవాలి. ఆలస్యంగా వర్షాలు వచ్చినప్పుడు మెట్ట ప్రాంతాలు ఇంకా బోరు బావుల క్రింద స్వల్ప వ్యవధి రకాలైనటువంటి MTU 1221, MTU 1293, MTU 1290, MTU 1426, అలాగే విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి BPT 3082, ఇంకా NLR 3648 రకాలను రైతులు సాగు చేసుకోవాలి. తక్కువ వయస్సు గల అంటే 20 నుంచి 25 రోజుల గల నారును నాట్లకు ఉపయోగించుకోవాలి. ఆలస్యంగా ఆగస్టు మాసంలో చౌడును తట్టుకునే MTU 1290, MTU 1293 వంటి రకాలను వేసుకోవాలి. విత్తనం మోతాదు నాటు పద్ధతికి ఎకరానికి 20 నుంచి 25 కిలోలు, పొడి విత్తనం వెదజల్లడానికి 25 నుంచి 30 కిలోలు, యాంత్రిక వరి సాగు విధానం గొర్రుతో విత్తడం, బెంగాల్ నాటు తడి విత్తనం వెదజల్లటానికి 12 నుంచి 15 కిలోలు, డ్రమ్ సీడర్తో 10 నుంచి 12 కిలోలు, శ్రీ పద్ధతిలో 2 కిలోలు విత్తనం అవసరమవుతుంది. విత్తన శుద్ధి కిలో విత్తనానికి 3.0 గ్రాములు కార్బండిజం, 50% మందును కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. దంప నారుమళ్ళకైతే లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం, 50% మందును కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానపెట్టి 24 గంటలు మండికట్టి మొలకెత్తిన విత్తనాన్ని దంప నారుమడిలో చల్లుకోవాల్సి ఉంటుంది. కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటర్ మందునీరు సరిపోతుంది. కార్బండిజం 25%, ఇంకా మ్యాంకోజెబ్ 50%, శిలీంధ్రనాశిని మందు వాడితే 2 గ్రాములు కిలో విత్తనానికి లీటర్ నీటికి వంతున వాడుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం సార్వాలు జూలై మాసంలో నారుమడులు పోసినవి ఆగస్టు మాసంలో ఊడ్పుకి సిద్ధంగా ఉంటాయి. జూన్ మాసంలో ముందుగా నారుమడులు పోసినవి జూన్ జూలై ఎద పద్ధతిలో సాగు చేసే పొలాలు పిలకల దశలో ఉంటాయన్నమాట. నారుమడిని 3 దఫాలుగా దమ్ము చేసి చదును చేసి నీరు బయటకు పోవడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. మండి కట్టిన తర్వాత ముక్కు పగిలిన విత్తనాలను నారుమడిలో సెంటుకు 5 కిలోల చొప్పున సమానంగా పలుచటి నీటి పొర ఉంచి చల్లుకోవాలి. నారుమడిలో నీటిని మొత్తం తీసివేయాలి. నారు ఒక ఆకు పూర్తిగా వెచ్చుకునే వరకు 6 తడిగా నీటిని ఇచ్చి తర్వాత పలుచగా నీరు నిల్వ కట్టవలసి ఉంటుంది. 5 సెంట్ల నారుమడికి దమ్ములో 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, నారుమడి చల్లిన వారం నుంచి 10 రోజులకు 2 కిలోల యూరియా, 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలి. నారుమడిలో జింక్ లోపాన్ని కనుక రైతులు గమనిస్తే లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. విత్తిన 10 రోజులకు కార్బోప్యూరాన్ 3 G గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేసుకోవాలి, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు, క్లోరిపైరిఫాస్ 2.0 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి విత్తిన 10 రోజులకు లేదా 17 రోజులకు పిచికారీ చేసుకోవాలి, లేదా నారు తీయడానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాములు కార్బోప్యూరాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీటిని చల్లి వేసుకోవాలి. ఒకవేళ నాట్లు కనుక ఆలస్యమైతే రైతులు పాటించవలసిన మెళకువల గురించి వ్యవసాయ అధికారులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఖాళీగా ఉన్న భూముల్లో దుక్కులు చేసి జనుము లేక జీలుగా లేక పిల్లి పెసర పచ్చి రొట్ట పంటలను చల్లుకుంటే భూసారం పెరుగుతుంది. అలాగే ప్రకృతి వ్యవసాయంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ లో భాగంగా 18 పంటల విత్తనాలు అంటే అపరాలు, ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యపు పంటలు, తృణధాన్యాలు, ఇంకా పచ్చి రొట్ట పంటలు ఋతుపవనాలు రాకముందే పొడి నేలలో విత్తనాలను వేసుకుని మొలచిన 40 నుంచి 50 రోజుల పంట కాలం తర్వాత భూమిలో కలయిదున్నాలి. టన్ను పచ్చి రొట్ట
ఎరువులో 6 కిలోల నత్రజని, 37 కిలోల

0: భాస్వరం, 15 కిలోల పొటాషు మనకు లభ్యమవుతుంది. ఎకరా భూమిలో వేసిన పచ్చి రొట్ట 3 టన్నుల వరకు అందుతుంది. 35 నుంచి 40 రోజుల్లో కలియదొన్నితే కనుక 60% వరకు యూరియా వాడకం తగ్గించుకోవచ్చు. నేలలో నీటి నిలుపుదల శక్తి పెరుగుతుంది. సార్వాలో వరి సాగుకి ముందుగా స్వల్పకాలిక అపరాల సాగు నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో లాభదాయకంగా ఉంటుంది. నీరు నిలబడని మెరక ప్రాంతాల్లో వరి పంటకు బదులు అపరాలు ఇంకా చిరుధాన్యపు పంటలు వేసుకుంటే బాగుంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఎల్నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులలో ఉన్న నీటిని జీవతడులుగా వాడుకోవాలి. అలాగే పొటాషియం నైట్రేట్ లేదా మల్టీకే మందు ద్రావణాన్ని లీటర్ నీటికి 10 గ్రాములు 13:0:45 పరిమాణంలో 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. నీరు తక్కువగా ఉన్నప్పుడు వరి పంట మూన తిరిగిన దశ నుండి పిలకల దశ వరకు 6 తడిలాగా నీటి తడులు పెడుతూ అలాగే నీటిని బయటకు పోకుండా పొలం గట్టును దృఢంగా చేసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలకు చౌడు భూముల్లో సాగు చేసే వరి పంటకు తరచూ మంచి నీరును మార్చుకోవడం వల్ల చౌడు తీవ్రతను మనం తగ్గించుకోవచ్చు. పిలకల దశలో వరి పంట మునిగితే కనుక నీరు బయటకు పోయిన తర్వాత ఎకరానికి 20 కిలోల యూరియాతో పాటు పొటాష్ను అదనంగా వేసుకోవాల్సి ఉంటుంది.
1: మీరు ఇంతవరకు వరి తొలి దశలో ముఖ్య యాజమాన్య మెలకువల గురించి శ్రీమతి ఆర్ పార్వతి గారు ఇచ్చిన సూచనలు సలహాలు విన్నారు కదా. ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన జెన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెన్సిస్ పథకం. ఈ అంశం గురించి అలెప్వీ హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సామశివరావు కన్రాతి గారు.
2: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన అలెప్వీ హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
3: నమస్కారం సార్.
2: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనెసిస్ పథకం గురించి తెలియజేయండి.
3: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనెసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025 స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే మన భారతదేశానికి సంబంధించి

0: ఎటువంటి పౌరులైనా సరే 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఆర్ఓసి రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి. కాబట్టి సో ఇలా టైర్ 2, టైర్ 3 రీజియన్స్ అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్ మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనిసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
1: జెనిసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
0: సో ముఖ్యంగా ఈ జెనిసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ టైర్ 2, టైర్ 3 రీజియన్స్ అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాల్లో, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి స్కీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీనిలో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మైటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్ అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
0: సో ఇందులో 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజ్, ఇంకొకటి వచ్చేసి POC స్టేజ్, అలానే ప్రోటోటైప్ స్టేజ్. సో ఈ 3 రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావాల్సిన పర్చేస్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు, సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్, అలాంటివి కూడా వాళ్ళు వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్గా డబ్బులు, ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటి ఉండవు, సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకోసిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
0: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు EIR 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ మూడు రకాల గ్రాంట్

0: ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2 టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మైటీ జెనసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్ టైర్ 2 టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే, లేదా ఒక పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహౌ మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రాంలు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీ జెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే, సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి, ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మైటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్ 2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్ అలానే ప్రైవేట్ లిమిటెడ్ అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్ అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిత్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక

0: 12 మంది స్టార్టప్లకు ఈ మైటీ జెనెసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఐఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అనేటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా, మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతినగర్, మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీటైమ్, ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్లకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్లకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు, సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్, క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము. దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: Up to 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

స్వరమాలిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. స్వరమాలికలో ముందుగా మీరు వినబోతున్న గీతం సాయి శ్రీహర్ష సాహిత్యానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన ఈ పాట మా అన్నయ్య చిత్రం నుండి.

0: స్వరమాలికలో ఇప్పుడు ఒక వాణిజ్య పర్యటన వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి కెఎం రాధాకృష్ణన్ సంగీతాన్ని అందించగా సునీత బృందం పాడిన ఈ పాట గోదావరి చిత్రం నుండి.
3: అందంగా లేనా, అసలేం బాగాలేనా, అంత లెవెల్ ఏంటో నీకు

0: స్వరమాలికలు ఇప్పుడు ఒక వాణిజ్య పర్యటన వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం కులశేఖర్ సాహిత్యానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించగా కార్తీక్ చిత్ర పాడిన ఈ పాట 10th క్లాస్ చిత్రం నుండి.

మీరు వింటున్నారు స్వరమాలిక చిత్రగీతాలు. స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి మణిశర్మ సంగీతాన్ని అందించగా మల్లికార్జున్ పాడిన ఈ పాట ఒక్కడు చిత్రం నుండి.

స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం ఏఎం రత్నం శివగణేష్ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా, హరిహరన్ మహాలక్ష్మి అయ్యర్ పాడిన ఈ పాట ఒకే ఒక్కడు.

మీరు ఇంతవరకు స్వరమాలిక చిత్రగీతాలు విన్నారు. తిరిగి స్వరమాలిక రాత్రి 9:30 కొనసాగుతుంది. శ్రోతలు వినవచ్చు. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్కు మరింత సహకారాన్ని అందించేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. గడిచిన 12 సంవత్సరాల్లో జనధన్ యోజన విప్లవాత్మక ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 260 మంది విదేశీయులతో సహా 558 మంది గల్లంతయ్యారని చైనా వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షులు షవకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ను సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ, అధ్యక్షుడు మిర్జియోయేవ్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ అనుసంధానత, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాల వంటి రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తారు. అలాగే వికసిత్ భారత్ 2047, ఉజ్బెకిస్తాన్ 2030 వంటి ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నేపాల్ నుండి క్షేమంగా న్యూఢిల్లీకి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని కలిశారు. ఈ యాత్రికులు నిన్న వరద ప్రభావిత ప్రాంతం నుండి ఖాట్మండుకు చేరుకుని ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ నేపాల్ ప్రభుత్వానికి, సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని కూడా సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆకస్మిక వరదల తరువాత ప్రజల సహాయక రక్షణ చర్యలలో నేపాల్కు మద్దతు ఇవ్వడానికి భారత్ కృషి చేస్తోందన్నారు. జన్ధన్ యోజన గతంలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మకంగా ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ పథకం ప్రారంభమై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో జనధన్ యోజన సాటిలేని ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళితాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలను సాధికారులుగా తీర్చిదిద్దడంలోనూ జనధన్ యోజన కీలక పాత్ర పోషిందని తెలిపారు. చైనా నేపాల్ సరిహద్దు వెంబడి టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 5 మరణించారని, 558 మంది గల్లంతయ్యారని చైనా ఈరోజు తెలిపింది. గల్లంతైన వారిలో 260 మంది విదేశీయులుగా గుర్తించారు. పర్యాటకులు, స్థానిక నివాసితులతో సహా 1000 మందికి పైగా ప్రజలను గిరాంగ్ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్యాటకులెవరూ అక్కడ చిక్కుకుపోలేదని అధికారులు తెలిపారు. కైలాష్ మానస్ సరోవర్ యాత్ర కోసం టిబెట్కు వెళ్లిన పెద్ద సంఖ్యలో భారతీయ యాత్రికులు వరదలు వచ్చినప్పుడు సరిహద్దు ప్రాంతంలో ఉన్నారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు విదేశీ రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటున్నామని చైనా వెల్లడించింది. వరదల కారణంగా రహదారులు, కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది.

0: అధికారులు వందలాది మంది సహాయక సిబ్బందిని టన్నుల కొద్దీ అత్యవసర సామాగ్రిని ప్రభావిత ప్రాంతానికి తరలిస్తున్నారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆనందకరమైన సందర్భం ప్రేమ, ఆప్యాయత, ఐక్యత బంధాలను బలపరుస్తుందని, అలాగే కరుణ, సామరస్యం, పరస్పర గౌరవం వంటి విలువలను నిలబెట్టడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఆనందం, శాంతి, శ్రేయస్సు కలగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నేపాల్, టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 547కు పెరిగింది. 1545 మంది గల్లంతయ్యారు. ప్రభావిత జిల్లాల నుండి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉండగా నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో ఈరోజు 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో నేపాల్లో తాజాగా వరద హెచ్చరిక జారీ అయింది. నదీ మట్టాలు పెరగవచ్చనే హెచ్చరికతో త్రిశూలి ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. నేపాల్లో ఆకస్మిక వరదల తరువాత 320 మంది భారతీయ పౌరులు ఇప్పటి వరకు సంప్రదించడానికి అందుబాటులోకి రాలేదని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయ పౌరులను ప్రభావిత ప్రాంతం నుండి రక్షించినట్టు తెలిపారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా భూమార్గం ద్వారా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ,
1: our MEA control room here is working round the clock, as is the case with the control rooms in our embassy in Kathmandu, as also our embassy in Beijing. From on the Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running.
0: భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ జేడీసీ ప్రారంభ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. శిక్షణ, సైనిక విన్యాసాలు, సైనిక వైద్యం, అధికార స్థాయి చర్చలు, రక్షణ పరిశ్రమ, పరిశోధన అభివృద్ధి వంటి అనేక రంగాలలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశంలో ఇరు దేశాలు అంగీకరించాయి. రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ అమితాబ్ ప్రసాద్ 5 సభ్యుల కువైట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన బ్రిగేడియర్ జనరల్ రాత్ అల్ సక్రాన్ ఈ సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. భారత ప్రతినిధి బృందంలో త్రివిధ దళాలు, రక్షణ ఉత్పత్తి విభాగం, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, సాయుధ దళాల వైద్య సేవలు, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ నెలలో 60 మంది నవజాత శిశువులు మృతి చెందినట్టు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఓ మీడియా నివేదికను సుమోటోగా స్వీకరించి ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శికి నోటీసు జారీ చేస్తూ ఈ అంశంపై 2 వారాల్లోగా వివరణాత్మక నివేదికను సమర్పించాలని కోరింది. వార్తా నివేదికలోని విషయాలు నిజమైతే అది మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను లేవనెత్తుతుందని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. టెలికమ్యూనికేషన్ల శాఖ డిఓటి ప్రవేశపెట్టిన సంచార్ సాథి కార్యక్రమం జూలై నెలలో 77,000 కంటే ఎక్కువ మొబైల్ హ్యాండ్సెట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సహాయపడిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. దీని ద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ హ్యాండ్సెట్లను తిరిగి

0: స్వాధీనం చేసుకోవడంలో డాట్ కీలక మైలురాయిని అధిగమించిందన్నారు. ఈ కార్యక్రమంపై పెరుగుతున్న ప్రజల విశ్వాసాన్ని ఈ విజయం వెల్లడిస్తుందని పేర్కొన్నారు. దేశ వృద్ధికి కంపెనీ సెక్రటరీలు మరింతగా దోహదపడాలని కేంద్ర ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ICSI ప్రతినిధి బృందంతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో వృత్తిపరమైన నైపుణ్యం, సుపరిపాలన రెండు కలిసి సాగాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్కు మరింత సహకారాన్ని అందించేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో జనధన్ యోజన విప్లవాత్మక ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టిబెట్లోని గ్రాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 260 మంది విదేశీయులతో సహా 558 మంది గల్లంతయ్యారని చైనా వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. అర్జున్ రెడ్డి చిత్రం నుండి సమీర భరద్వాజ్ పాడిన పాట.

email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044. Spotlight.

స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. స్వరమాలికలో ముందుగా మీరు వినబోతున్న గీతం చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతాన్ని అందించగా హరిహరన్ వర్తిని తమన్ పాడిన ఈ పాట అశోక్ చిత్రం నుండి.

మీరు వింటున్నారు స్వరమాలిక కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి, అలాగే ఎఫ్ఎం 102 MHz కూడా. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న గీతం చంద్రబోస్ సాహిత్యానికి రమణ గోగుల సంగీతాన్ని అందించగా రాజేష్ గంగా పాడిన ఈ పాట యోగి చిత్రం నుండి.

స్వరమాలికలు తర్వాత వినబోతున్న గీతం శివగణేష్ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించగా కార్తీక్ పాడిన ఈ పాట సెవెన్ జీ బృందావన్ కాలనీ చిత్రం నుండి.

స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు. స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం చంద్రబోస్ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించగా, కార్తీక్ గాయత్రి పాడిన ఈ పాట ఆడవారి మాటలకు అద్దాలే వేర్లే చిత్రం నుండి.

స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం సుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి మణిశర్మ సంగీతాన్ని అందించగా హరిహరన్ స్వర్ణలత జూనియర్ పాడిన ఈ పాట యజ్ఞం చిత్రం నుండి.

స్వరమాలికలో చివరిగా సోను నిగమ్ మహాలక్ష్మి అయ్యర్ పాడిన పాట వింటారు, ప్రాణం చిత్రం నుండి. ఈ పాటకు సాహిత్యం సాయి శ్రీహర్ష, సంగీతం కమలాకర్.

మీరు ఇంతవరకు స్వరమాలిక చిత్రగీతాలు విన్నారు. నిలయంలో సమయం 10 గంటల దాటి 1:22. ఆపాత మధురాలు పాత తెలుగు చిత్రగీతాలు వింటారు.

ఆపాత మధురాలు పాత తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న గీతం దేవత చిత్రం నుండి. ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత వినబోతున్న గీతం మూగ మనసులు చిత్రం నుండి, ఘంటసాల పి సుశీల పాడిన పాట.

0: నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి అనంతరం ఆంగ్ల వార్తా ప్రసారం ఉంటుంది.
1: आकाशवाणी समाचार के साथ मैं आशुतोष मिश्रा।

అయిన బృందగానం రచన శ్రీ కె సత్యనారాయణ, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. 6:10 భక్తి రంజిని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర గద్యం. 6:30 చింతన శీర్షికన శ్రీ దర్బమ్మల వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యానం ఉంటుంది. 6:35 పొలం పనుల్లో సాగునీటి కుంటలు ఉపయోగాలు, ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చే సూచనలు సలహాలు ఉంటాయి. 7:15 ఉదయ సమీరాల్లో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా కొన్ని వారి క్రీడా జీవిత విశేషాలు, అనంతరం రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు ఉంటాయి. అనంతరం లలిత సంగీతంలో శ్రీమతి గాదే శ్రీరామరత్న గారి గానం చేసిన లలిత గీతాలు ఉంటాయి. ప్రసంగ కార్యక్రమంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వాడుక భాష పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారు, శ్రీ విఎస్ఆర్ఎస్ సౌమ్యాజులు గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం పుష్పాంజలి సమాచారవాణి ఉంటాయి. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ ఉంటుంది, నిర్వహణ శ్రీ ఎన్ జగదీష్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో లాల్గుడి జి జయరామన్ వయోలిన్ వాదనం వింటారు. రేపు మధ్యాహ్నం 2:31 సైనిక్ మాధురి హిందీ కార్యక్రమంలో మానసిక్ ఔర్ శారీరక్ స్వాస్థ్య కేలియే ఖేల్, ఈ అంశంపై శ్రీమతి షైకా శర్మ వారి వ్యాఖ్యానం ఉంటుంది. అనంతరం హిందీ చిత్రగీతాలు ఉంటాయి. 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు పాత తెలుగు చిత్రగీతాలు ఉంటాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ శీర్షికన శ్రీమతి సుధా కుమారి జూహి గారి స్వీయ కవితలు ఉంటాయి. తర్వాత 12 జనధన్ యోజన పథకం గురించి శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం వికాసం శీర్షికన ప్రధానమంత్రి ఉజ్వల యోజన గురించిన వివరాలు ఉంటాయి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో భాగంగా జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటలలో వచ్చేటటువంటి తెగుళ్ళు నియంత్రణ గురించి జీవ నియంత్రణ ప్రయోగశాల వ్యవసాయ అధికారి శ్రీ ఎంకేఎస్ సాయిప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. అనంతరం వ్యవసాయ సమాచారం ఉంటుంది. రేపు రాత్రి 7:45 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు చిత్రగీతాలు ఉంటాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఉంటాయి. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమంలో డాక్టర్ మండపాక శారద గారు గానం చేసిన గీతాలు ఉంటాయి. శ్రీ మహదాసు నీలాద్రిరావు వయోలిన్, శ్రీ సుసారపు సుబ్రహ్మణ్యం మృదంగం, శ్రీ సరస్వతుల హనుమంతరావు ఘటం, ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు. వాతావరణం. విశాఖ పరిసర ప్రాంతాల వారికి వాల్టేర్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ అందించిన వాతావరణ సమాచారం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఇక వాల్టేర్ వాతావరణ కేంద్రంలో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.9 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. ఇక విశాఖ పౌర విమానయాన శాఖలో నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్టంగా 34.8 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 28.6 డిగ్రీల సెల్సియస్. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి యానం పరిసర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 4 రోజులకు గాను ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఇక ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన: రానున్న 5 రోజుల్లో దక్షిణ తమిళనాడు తీరం గుండా, అలాగే నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్రంలో

తీర ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో, ఈదురుగాలు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున రానున్న 5 రోజుల్లో ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని తుఫాను హెచ్చరికల కేంద్రం వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు.